0: Sairam, dear listeners, on account of bad company and by witnessing inconsistent stories which are portrayed in the media, youngsters tend to develop blind lust, arrogance and greed. They fall prey to bad qualities. How do we control our senses? Bhagwan Baba lovingly guides us today. Let us now listen to the Divine Discourse delivered during the summer course on Indian culture and spirituality held at Brindavan, Whitefield Ashram, Bengaluru on 4th June 1973.
1: దివ్యాత్మ స్వరూపులరా, 12 దినముల నుంచి మనము భగవత్పాదులైన శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రములను మనము శ్రవణం చేస్తూ అందలి పవిత్రమైనటువంటి మకరంద్రమును ఆరగించుచు మన జీవితమును దివ్యమైనటువంటి యొక్క మార్గమునకు మరల్పించి తద్వారా జన్మ సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నాం.
2: దివ్యాత్మ స్వరూపస్, ఫర్ ది పాస్ట్ 12 డేస్ వీ హ్యావ్ బీన్ లిసనింగ్ టు ది వర్సెస్ కంపోజ్డ్ బై భగవత్పాద శ్రీ శంకర అండర్ ది నేమ్ Bhajagovinda. We have been taking the essence in them, which is really the sacred honey of what he has given to us. And we have also been trying to turn our life towards the divine, thereby make our life sacred.
1: Lokamuna addamula vanti chittamulaku manamu korikalanna kalmashamunu chechukunta cheta మన పవిత్రత మనకే అర్థం కానటువంటి యొక్క స్థితిలో మనము అవస్థల పాలవుతున్నాము. అయితే ఈ చిత్తమునకు ఒక పవిత్రమైనటువంటి జ్యోతిని అందించినట్టుగా ఒక్కొక్క భజగోవిందం యొక్క శ్లోకము కూడాను ఒక దివ్య మార్గమునకు ఒక జ్యోతుల వలె మనకు సహాయకారిగా నిలుస్తూ ఉంటున్నాయి.
2: In this world, our mind is clear and is mirror-like. To such clear and mirror-like mind, we are adding the impurity of our own desires. Thereby, causing our mind to become impure, we do not know the sacredness which it carries with it. In that circumstance, Shankara, in each verse, has handed over to us a sacred light with the help of which we can understand the significance of divinity.
1: Lokamunagala samasta padarthamulu yendukudanu kamunukunnatvanti shakti marokka vyaktiki ledane cheppavachunu. Kamudu maha veerudu, atti veerudainatvanti kamudu lokamuna చేరరానటువంటి యొక్క ప్రదేశమైనటువంటిదే కనిపించదు. సర్వత్రా కూడాను తాను స్వేచ్ఛా విహారము సల్పేటువంటి యొక్క వీరుడు.
2: ఇన్ ది వరల్డ్ ఆల్ మెటీరియల్ థింగ్స్ ఆర్ సచ్ దట్ ది వన్ హీరో బై ది నేమ్ కామ క్యాన్ రీచ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ సో పవర్ఫుల్ దట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బై వే ఆఫ్ మెటీరియల్ కంటెంట్ విచ్ హీ కెనాట్ రీచ్.
1: అయితే ఒక్క ఆత్మ సామ్రాజ్యమునందు మాత్రమే తాను ప్రవేశించడానికి తగినటువంటి యొక్క అర్హుడు కాదు. మిగిలినటువంటి ప్రదేశములందు స్వేచ్ఛా విహారం సల్పేటువంటి వాడు.
2: హౌఎవర్ దిస్ హీరో కామ, హీ కెనాట్ గో ఎనీవేర్ నియర్ ఆత్మ. దట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ హీ కెనాట్ ఎంటర్. In all other places and regarding to all other things, he is able to go and control them.
1: Aithe ee kamunaku parama mitrudu marokkadu kaladu, vaade krodudu.
2: to this kama or lust, there is another very close friend by name krodha or anger.
1: ఈ క్రోధుడు అనేటువంటి యొక్క దుర్గము లోపల కాముడు అనేటువంటి వాడు కూడాను చేరడానికి అవకాశం లేనటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
2: దిస్ ఫ్రెండ్ యాంగర్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ నియర్ హిమ్ కామా ఆర్ లస్ట్ కెనాట్ కమ్ క్లోజ్.
1: ఈ క్రోధం అనేటువంటి దుర్గములో నివాసం చేసేటువంటి వారికి ఇంద్రాది దేవతలు సహితము వారు లెక్కించడానికి ఏమాత్రం కూడాను పూనుకోరు.
2: పీపుల్ హూ లివ్ ఇన్ దిస్ ఫోర్ట్ ఆఫ్ యాంగర్ దే విల్ నాట్ కేర్ ఈవెన్ ఫర్ సచ్ పర్సనాలిటీస్ లైక్ ఇంద్ర అండ్ అదర్ దేవాస్ ఆఫ్ దట్ కైండ్.
1: ఈ కామక్రోధములు వెంట జంటలుగా తాము సంచారం సలుపుతూ ఉంటుంటాయి.
2: దిస్ లస్ట్ అండ్ యాంగర్ దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ దే మూవ్ అబౌట్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కాముడు మహాశని, క్రోధుడు మహాపాపి.
2: కామ ఆర్ ది గాడ్ ఆఫ్ లస్ట్ ఈజ్ లైక్ ఎ శని, వేరాస్ యాంగర్ ఆర్ క్రోధ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ సిన్నర్.
1: ఈ రెండు చేరినటువంటి యొక్క వ్యక్తిని శవస్వరూపుడని చెప్పడానికి కూడా సందేహం ఉండలేదు.
2: ఎన్ ఇండివిజువల్ who has got lust and anger in him, there is no doubt that we should describe him as a dead body or a corpse.
1: Itti shavaswarupulane bhoga shaktulu ani kudanu lokamulo pilustu vastunnaru.
2: Such people who have to be counted as dead persons, these are also referred to as those who have the capacity to indulge in luxury.
1: భోగశక్తులైనటువంటి ఈ యొక్క శవస్వరూపులకు ఆత్మ సామ్రాజ్యమునందు ప్రవేశం ఏమాత్రం కూడాను చిక్కదు.
2: దీస్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఆఫ్టర్ లగ్జరీ అండ్ సెన్సువస్ ప్లెజర్స్ హూ ఆర్ ది కార్ప్సెస్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ దే హ్యావ్ నో ఎంట్రీ అట్ ఆల్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ ఆత్మ.
1: శివశక్తులైనటువంటి త్యాగరాజులకే ఈ యొక్క ఆత్మ సామ్రాజ్యమునందు ప్రవేశించడానికి అధికారం ఉంటుంటుంది, కానీ శవశక్తులైనటువంటి యొక్క భోగరాజులకు ఇందులో ప్రవేశం దక్కదు, చిక్కదు.
2: ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్ లైక్ త్యాగరాజ హూ ఆర్ గివెన్ టు సాక్రిఫైస్, సచ్ పీపుల్ హూ ఆర్ కాల్డ్ శివశక్తిస్, దే ఓన్లీ హ్యావ్ ఎంట్రన్స్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ ఆత్మ. ఆన్ ది అదర్ హ్యాండ్ దీస్ శవశక్తిస్ హూ ఆర్ లైక్ ది కార్ప్సెస్ who do not sacrifice but who only want to enjoy sensuous pleasures, they have no admission into this kingdom of atma.
1: దీనిని పురస్కరించుకునే శంకరుల శిష్యులలో ఒకడు రాగముల అరికట్ట నేరని యోగి అయినను పతనమొందును. రాగముల అరికట్ట నేరని, దానిని నిగ్రహించుకోలేనటువంటి యొక్క యోగి కూడాను పతనమైపోతాడట. కనుక ఇంద్రియముల యొక్క నిగ్రహము అత్యవసరమని ఈ యొక్క శ్లోకంలో చక్కగా వర్ణించారు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర డిస్క్రైబ్ ఇన్ ఎ వర్స్ దట్ హూ ఎవర్ ఇట్ మే బి హూ కెనాట్ కంట్రోల్ హిస్ సెన్సెస్ హీ విల్ సింప్లీ హ్యావ్ ఎ డౌన్ ఫాల్. ఈవెన్ ఇఫ్ హీ ఈస్ ఎ యోగి, ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ హిస్ సెన్సెస్ హీ ష్యూర్ టు హ్యావ్ ఎ డౌన్ ఫాల్.
1: కనుక మనము ఈ యొక్క ఇంద్రియములను అరికట్టుకునేటువంటి నిమిత్తమై రాగములను కొంత అదుపులో పెట్టుకోవాలి. రాగమనగా విషయ సంబంధమైనటువంటి వాటిపైన ప్రసరింపజేసేటువంటి యొక్క వాంఛకే రాగమని పేరు.
2: సో ఇన్ ఆర్డర్ దట్ వీ మే కంట్రోల్ అవర్ సెన్సెస్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ అటాచ్మెంట్ ఆర్ అవర్ డిజైర్ టు మెటీరియల్ థింగ్స్.
1: కనుక ఇట్టి వాంఛలను విశ్వేశ్వరుని వైపున మరల్పడానికి తగినటువంటి ప్రయత్నం మనము ఈ యొక్క వయసునందు చేయవలసినటువంటి అవసరము.
2: సో ఇన్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు టర్న్ అవర్ డిజైర్స్ ఫ్రమ్ ది మెటీరియల్ థింగ్స్ టువర్డ్స్ గాడ్ అండ్ దాట్ ఈస్ వెరీ నెసెసరీ.
1: ఈనాటి యువకులకు ఆత్మ సంయమం అనేటువంటిది ఏమిటో అర్థం కానటువంటి స్థితిలో ఉంటున్నారు.
2: టుడే యంగ్ పీపుల్ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై గోయింగ్ క్లోజ్ టు ఆత్మ.
1: చిన్న వయస్సు నుండి స్వేచ్ఛా విహారము సలుపుతూ కేవలము విషయవాంఛల యందు వారి యొక్క మనస్సును ఇమిడ్చి తద్వారా వారికి ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి తెలిపేటువంటి నాయకులు కూడాను గృహమునందు లేకపోవట చేత వీరి యొక్క జీవితము కేవలము విలాసములతో కాలము గడపడానికి తగినటువంటి ప్రయత్నాలు సలుపుతూ వస్తున్నారు.
2: బికాస్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ ఫ్రీ మూమెంట్, ఇన్ అన్కంట్రోల్డ్ మూమెంట్, హ్యావింగ్ దేర్ మైండ్ పుట్ ఆన్ మెటీరియల్ డిజైర్స్, అండ్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఇన్ ది హౌసెస్ వేర్ దే లివ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ది నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ లీడర్స్ హూ కెన్ గివ్ దెమ్ డైరెక్షన్, దీస్ యంగ్ పీపుల్ ఆర్ సింప్లీ స్పెండింగ్ దేర్ లైఫ్ గోయింగ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సెన్సువస్ ప్లెజర్స్ అండ్ ఫుల్ఫిలింగ్ మెటీరియల్ డిజైర్స్.
1: దుస్సంగముల ద్వారాను దురాచారములకు సంబంధించినటువంటి యొక్క సినిమాల వల్లను ఈ యొక్క యువకుల యొక్క మనసు మరింత కామాంధునిగా మార్చి గర్వము పొగరబోతుతనము అవినయము అనేటువంటి యొక్క దుర్గుణములు వాళ్ళలో ప్రవేశించి దేశమునకే కాక తమ యొక్క జీవితమునకు కూడాను తాను కొంతవరకును పతనమునకు రాజబాట వేసుకుంటూ వస్తున్నాడు.
2: On account of bad company and on account of inconsistent and bad stories that are depicted in cinemas, the young people who get themselves involved in these things are developing blind lust. They are also developing arrogance. They are becoming proud of whatever they have in their minds. They do not have the necessary humility. As a result of this, they are developing as undeserving people in the country. In addition to that, they are laying down a broad path of ruination for themselves.
1: ఈ వయసునందు ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము చేసిన వాడే సార్థకము పొందుతాడు, లేకున్నా వాని జీవితమే నిరర్థకమైపోతుంది. కనుకనే ఈనాడు లోకములో అనేక రకములైనటువంటి కల్లోలములతో నిండినటువంటి భారతదేశమునకు మీరు తగినటువంటి యొక్క మార్గమును బోధించి ఆచరించి తద్వారా ఈ జగత్తునకు తగినటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క జీవితముగా మీరు అభివృద్ధి గాంచుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: వన్ హూ కెనాట్ కంట్రోల్ హిస్ ఆర్గన్స్ అండ్ హిస్ సెన్సియస్ డిజైర్స్ హీ విల్ స్పెండ్ హిస్ లైఫ్ ఇన్ ఎ మేనర్ దట్ విల్ బికమ్ అటర్లీ ఫ్రూట్లెస్. On the other hand, one who can control his organs, he will spend his life in a manner that will be fruitful. I do hope that you will take this to your hearts and spend your life in a manner that you can lay a proper path for the country as a whole. And thereby, through laying down the proper path for the future of India, you will also see that the world itself progresses. This is my hope.
1: Satyamunakai mee jeevitamunu ankitam chesi లోక కళ్యాణ నిమిత్తమై మీ యొక్క కర్మను అర్పితము చేసి మీరు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కీర్తిని కూడాను ఆర్జించి తద్వారా మీ జన్మను కూడాను మీరు సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి.
2: యు మస్ట్ డెడికేట్ యువర్ లైఫ్స్ టు ట్రూత్. యు మస్ట్ డైరెక్ట్ యువర్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్. You must behave yourselves in such a manner that your father and mother have satisfaction. This is how you should spend your lives.
1: Itti indriyamulanu nigrahinchukonataku sulabhamainatundi margamu okka prema maatrame.
2: The easiest path for controlling your sensuous desires is through prema or love.
1: Ee prema swartharahitamainatundi kanuka adi mana yokka ప్రయోగములలో దాని యొక్క రూపములు మార్పు చెందుతూ ఉంటుండాయి.
2: ది ప్రేమ యాజ్ రిఫర్డ్ టు హియర్ ఇస్ ఎ సెల్ఫ్లెస్ ప్రేమ, దేర్ఫోర్ ఇట్స్ షేప్ అండ్ ఫార్మ్ విల్ చేంజ్ ఇన్ అకార్డెన్స్ విత్ వేర్ అండ్ హౌ వి షో దిస్ సెల్ఫ్లెస్ ప్రేమ.
1: ప్రేమ మూడు విధములు.
2: ప్రేమ ఈజ్ ఆఫ్ త్రీ కైండ్స్.
1: ఒకటి అధమ ప్రేమ, రెండవది మధ్యమము, ఒక్క ప్రేమ మాత్రమే.
2: The easiest path for controlling your sensuous desires is through prema or love.

0: kinds.
1: ఒకటి అధమ ప్రేమ, రెండవది మధ్యమ ప్రేమ, మూడవది ఉత్తమ ప్రేమ.
0: The first one is base love. The second one is medium kind of love. The third one is very good, extraordinarily high type of love.
1: నాది నావారు అన్నటువంటి యొక్క పదార్థము కాని వ్యక్తి కాని ఉన్న చోటనే మానవుడు మనసును మనిషిని రెండు కూడాను వంచి తాను అందులో కొంత కార్యములకు పూనుకుంటాడు.
0: Where there is the thought that something belongs to me, that everything that I do is for my own sake, it is in that context that one would try to convince the mind, control the mind and deceive himself through his mind and man as well.
1: లోకము ఏ గతి పట్టినా కూడాను తాను ఏ మాత్రం కూడాను విచారించడు. లోకము ఏ విధమైనటువంటి యొక్క అవస్థల పాలైనప్పటికీ తాను ఏ మాత్రము విచారించడు. తాను తనవారు క్షేమంగా ఉండినా, తాను తన యొక్క వస్తువులు భద్రముగా ఉండినా అంతే చాలనేటువంటి యొక్క మహాస్వార్థములకు గురి అయిపోవటం చేత వాడు అధమస్థితి యందు తన యొక్క ప్రేమను ప్రవేశపెడుతూ వస్తున్నాడు.
0: ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వే ది వరల్డ్ గోస్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వే అదర్స్ సఫర్ టు హిమ్, ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ దట్ హీ అండ్ హిస్ పీపుల్ ఆర్ వెల్. To him, all that matters is he and the things that interest him are well. Thus, it is an intensely selfish type of love, selfish type of prema, in which nobody else matters except himself. This is the basest kind of love, adhama.
1: Ee prema manavuni uttama sthitiki ye matram kudanu konipodu.
0: This kind of prema will never take man to the highest position.
1: Idi లోకముతో ఎట్టి సంబంధమును కూడాను తాను అనుభవించక కట్టగడబడకు తాను పరులకు ఏమాత్రము కూడాను ప్రీతికి గురి కాక తాను ఏకాకిగా చావవలసి వస్తుంది.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విల్ నాట్ టేక్ హిమ్ ఎనీవేర్ నియర్ ది వరల్డ్. నాట్ ఓన్లీ దాట్, నో వన్ ఇన్ ది వరల్డ్ విల్ డెవలప్ ఎనీ అఫెక్షన్ ఫర్ హిమ్. అల్టిమేట్లీ హీ విల్ హ్యావ్ టు డై ఏ లోన్లీ ఇండివిజువల్.
1: ప్రేమ మహాపవిత్రమైనటువంటిది. వ్యక్తికి వ్యక్తికేను, వస్తువులకు వస్తువుగాను తన అనుబంధ సంబంధములను కల్పించేటువంటి యొక్క పవిత్ర శక్తివంతమైనటువంటిది.
0: ప్రేమ ఇస్ ఎ వెరీ సేక్రెడ్ థింగ్. ప్రేమ హ్యాస్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్. ఇట్ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ కనెక్షన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ థింగ్ అండ్ అనదర్.
1: ఈ స్వార్థమైనటువంటి ప్రేమ దేశంలో గౌరవ మర్యాదలకు కూడాను ఏమాత్రం కూడాను లెక్క చేయక, తన ఇంటి తనమును కూడాను తాను ఏమాత్రం కూడాను లెక్క చేయక, అగౌరవములకు పాల్పడినప్పటికీ తాను అనాచారమైనటువంటి వృత్తుల యందు, తన యొక్క స్వార్థమైనటువంటి యొక్క వాంఛల యందు మాత్రమే తన జీవితమును అంకితం చేస్తూ వస్తుంటారు.
0: వన్ హూ హాస్ గాట్ దిస్ సెల్ఫిష్ కైండ్ ఆఫ్ ప్రేమ, హీ డస్ నాట్ కేర్ ఫర్ ఐదర్ రెస్పెక్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్. హీ డస్ నాట్ కేర్ for whether he is getting respect or disrespect even in his own home. He will only be thinking of fulfilling his selfish desires. That is how he conducts his life.
1: Inka madhyama prema konta dhanamuno leka balamuno leka padavino edo konni rakamulainatvanti ee laukikamainatvanti yokka ghanatalanu chuchi varini preminchi vaari dwara edo konni karyamulanu neraverchukovali aneetvanti uddeshamto వారిని ప్రేమించినట్టుగా నటించి వారి దగ్గర చేరటమో వారిని దగ్గర చేర్చుకోవటమో జరుగుతూ ఉంటుంటారు.
0: We now come to this medium kind or the middle kind of prema. This consists in looking at people who either are wealthy or who are strong or who have some position, and with a view to get something from them in return, we pretend to love them. And this kind of pretension only requires that you get something from them, either wealth, strength or position. This is the kind of medium type of prema.
1: ఇది కూడాను మానవునికి అంత ఉత్తమమైనటువంటి యొక్క ప్రేమ కానేరదు.
0: For man, this kind of prema is not also the very desirable type.
1: పదవులు స్థిరము కాదు, ధనము స్థిరము కాదు, తన యొక్క గౌరవ మర్యాదలు కూడాను స్థిరమైనటువంటివి కాదు. కనుక ఇట్టి వాటిపైన మనం మనసునుంచి వీటినే ఆశ్రయించి ఇవియే ప్రధానమని విశ్వసించి తద్వారా మనం ఏదో కొంత ఫలితమును అందుకోవచ్చుననేటువంటి యొక్క వాంఛతో మనము చేరి

0: వారిని ప్రేమించటము, ఇది కేవలము ఉత్తమమైనటువంటిది కాకుండా మధ్యమైనటువంటిదిగా ఉండటం చేత ఈ మధ్యమ ప్రేమలోనే లోకము యావత్తు ముక్కాలు భాగము ఈ ప్రేమనే అనుభవిస్తూ వస్తున్నారు.
1: One's position is not something which will remain permanently. One's wealth is not something which will remain permanently. Either the respect or disrespect which one gets is not going to remain permanently. Therefore, to keep in our mind that either position or wealth or respect as an important thing and aspire to get one or other of these things, therefore pretend to show love to such people is not something which is a very desirable thing. It's not a very high type of prema. Many people in the world, a large number of them, only have this kind of medium type of love, and that's what they show.
0: Aithe uttamainatundi prema atti vaatiki etti sambandhamu kuda nu kalpinchaka vyakti vyatyasanga kanipinchinappatikini vaari yokka padavulu kaani వారి యొక్క హోదాలు కాని వారి యొక్క ధనమును కాని బలమును కాని ఏమాత్రం కూడాను విచారించక సర్వులు యందు కూడాను ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు ఒక్కడే అన్నటువంటి సత్యమును గుర్తించి సర్వులను కూడాను ప్రేమించడానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి యొక్క ప్రేమగా ఇందులో ప్రకటించటం జరిగింది.
1: ది హైయెస్ట్ టైప్ ఆఫ్ ప్రేమ ఇస్ లైక్ దిస్. ఇఫ్ యు వాంట్ టు షో అఫెక్షన్ ఆర్ లవ్ టు ఎన్ ఇండివిజువల్, either the position of that individual or the wealth of that individual or the respect which that individual commands, they do not matter at all. It is not based on those things. On the other hand, the realization that Atma, the divine, that is present in everyone is the same and worthy of prema, with that context to show love to all individuals irrespective of their position or wealth or respect, this is the highest type of prema.
0: జాతి మత కుల భేదములను ఏమాత్రం కూడాను పాటించక కాల దేశ పాత్రలను ఏమాత్రం కూడాను చూడక కేవలము ఆత్మయందే దృష్టి ఉంచి ఆత్మ సమత్వాన్ని తాను మాత్రమే భావించుకుని లోకమును ఏకత్వంగా కూడాను అనుభవించడానికి పూనుకోవటము ఇది ఉత్తమ ప్రేమగా మనకు కనిపిస్తుంది.
1: విదౌట్ కేరింగ్ ఫర్ ది రిలిజియన్, విదౌట్ కేరింగ్ ఫర్ ది సెక్ట్ or for the particular kind of jati to which one belongs, without caring for the time, without caring for the country, and without caring for the particular individual, to show love to everyone only regarding that Atma that is present in all these people and at all times is worthy of our love, and to develop an equal mindedness, look at the entire world as one world with no difference at all, this is the highest type of prema.
0: ఒకరు విశ్వసించినను విశ్వసించకపోయినను దైవము సర్వభూతాంతరాత్మగా అనేటువంటి యొక్క సత్యమును ఇది ఎవరు కూడాను చెల్లించడానికి కాని లేక దానిని చెదర్చడానికి కాని పూనుకోవటానికిలో ప్రయోజనం ఉండదు.
1: Whether anyone believes or anyone does not believe, this eternal truth that God is present in all the living things, in all the bhutas in this world, is something which is an eternal truth.
0: Andulo unnatundi premane manavuni aakarshinchukuntu vastuntundadi.
1: It is the prema that is present in all the bhutas because of the presence of God is that which attracts human beings towards it.
0: Ippudu agnilo ushnam lekapothe adi agni kaaneradu.
1: If there is no heat in the fire, that cannot be called fire.
0: గాలిలో తేలిక లేకపోతే అది గాలి కాదు.
1: If there is no weightlessness in air, that cannot be called air.
0: నీటిలో చల్లదనం లేకపోతే అది నీరు కాదు.
1: If there is no coolness in water, that cannot be called water.
0: ఆకులో పచ్చదనం లేకపోతే అది ఆకు కానేరదు.
1: In a leaf, if there is no green, that cannot be a leaf.
0: అయితే ఈ యొక్క వర్ణము కాని ఈ గుణములన్నీ కూడాను ఒక ఆత్మస్వరూపములో నిలిచి ఉంటుంటాయి.
1: బట్ వెదర్ దిస్ ఇస్ ది కలర్ ఆర్ ఎనీ అదర్ గుణ అట్రిబ్యూట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ.
0: ప్రతి ఒక్కటి కూడాను అందులో ఆత్మస్వరూపుడనేటువంటి యొక్క ప్రేమ భాస్కరునిగా వెలిసిలటం చేతని అతనిని మనం ఆకర్షించుకుంటూ ప్రేమించుకుంటూ అతనిని పోషించుకుంటూ కూడాను మనం జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: Because Atma is shining in every one of these things and in every one of these qualities, which is that of Atma, we are being attracted. We are showing affection and love, and that is the prema which we develop to the Atma inside these things.
0: Oka chinna udaharanamu.
1: Just one small example.
0: Manamu oka pandla mokkanu techi ati preetito mana yokka inti andu penchukovataniki prayatnam chesam.
1: We bring a fruit tree and we want to make it big, put it in our backyard, in our own house.
0: Dani ento premato dani chakkaga paati chesi daniki kala kalamunakunu neeru eruvulu vesi danini etti apayamunaku kodunu guri kaanivukunda daniki aneka rakamulainatvanti bhadratalu kalpinchi danini manamu poshinchukuntu vastunnam.
1: With great love, we bring this little fruit tree and we give it water, we give it manure, we look after it with great care and we want it to grow into a big tree.
0: Yedo konni karanamula cheta, aa mokka dinadinamunakkudanu endipothu vastundi.
1: For some reasons, this particular plant day after day is drying up.
0: Kani ento premato taanu techi poshinchukuntu unnatvanti vruchamu mokka కొంతకాలమునకు అది ఎండిపోయిన తక్షణమే నిర్దాక్షిణ్యంగా తన హస్తములతోనే పెరికి పారవేస్తున్నాడు.
1: బట్ దిస్ ప్లాంట్ విచ్ వీ హావ్ బ్రాట్ విత్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్, ది మోమెంట్ ఇట్ డ్రైస్ అప్ వీ డోంట్ కేర్ ఫర్ ఇట్, విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ వీ ప్లక్ ఇట్ అప్ అండ్ త్రో ఇట్ అవే.
0: ఆనాడు అంతగా ప్రేమించటము, ఈనాడు ఇంత నిర్దయగా పారవేయటంలో ఉన్నటువంటి అర్థమేమిటి?
1: What is the meaning in our showing so much love and affection that day when we brought it, and today our showing such negligence and throwing it away? What is the significance of all this?
0: Andulo daivattam anetvanti jeevattamu undinanta varaku danini aakarshinchindi. Aa daivattam anetvanti jeevattamu lekapoyinta charame danini manamu niddayaga dooram vesestunnam.
1: The presence of life, the presence of life which is symbolic of divinity in that plant is what attracted us and we showed great affection. The absence of this life, the divinity of life in the plant, this is what makes us careless and do not attempt to look at it at all.
0: Manam entano preetito konni phalamulu koni techukuntam.
1: With great affection, we buy some fruits and bring them to our house.
0: Kani avi emaina krullini tacharame దానిని కూడాను మనము చాలా నిరాశగా పారవేస్తున్నాం.
1: ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ సమ్ ఆఫ్ దెమ్ గెట్ రాటన్ దెన్ వి త్రో దెమ్ అవే అండ్ వి డోంట్ కేర్ ఫర్ దెమ్.
0: అంతే కాదు, ఒక వ్యక్తిని మనం ఎంతగానో ప్రీతిస్తుంటాం, ఆ వ్యక్తి యందు జీవతత్వం ఉన్నంత వరకు కూడాను మన యొక్క ప్రీతి ప్రాణ సమానంగా ఉంటుంటుంది. కానీ ఆ వ్యక్తి యందు జీవత్వం అనేటువంటి శివత్వము దూరమైన తక్షణమే మనము దాని చెంతకు ఉండడానికి కూడాను మనము భయపడిపోతున్నాం. దానిని అనేక రకములైనటువంటి యొక్క ప్రేమ లేనటువంటి యొక్క స్థితి లోపల దానిని భస్మంగా కూడాను చేయడానికి పూనుకుంటున్నాం.
1: నాట్ ఓన్లీ దిస్, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇండివిజువల్ ఇన్ హోమ్ దేర్ ఇస్ లైఫ్ అండ్ వీ లవ్ హిమ్ వీ లుక్ ఆఫ్టర్ హిమ్ విత్ సచ్ గ్రేట్ కేర్ అండ్ షో గ్రేట్ అఫెక్షన్, బట్ ది మోమెంట్ this life which is no other than divinity in him goes away, that is the Sivatattva goes from that body, then we show no affection at all to that body. Not only that, we don't go anywhere near that body, we even take it and cremate it or burn it and throw it away.
0: వీటినన్నిటిని మనం పురస్కరించుకుని విచారణ సలిపినప్పుడు దేనిని మనము ప్రేమిస్తున్నాం? దేహమున లేక వాణి ఆస్తిపాస్తులన లేక కులమతములన లేక అధికారములన అనేటువంటి వాటిని చక్కగా విచారణ చేస్తే దేనిని కాదు, జీవతత్వమును మాత్రమే మనం ప్రేమిస్తూ వస్తున్నాం.
1: ఇఫ్ వి లుక్ అట్ ఆల్ దిస్ కేర్ఫుల్లీ అండ్ మేక్ ఎన్ ఎంక్వైరీ అండ్ ఆస్క్ అవర్ సెల్స్ టు వాట్ ఆర్ వీ షోయింగ్ దిస్ అటాచ్మెంట్ అండ్ లవ్, ఇజ్ ఇట్ టు ది బాడీ ఆర్ ఇజ్ ఇట్ టు ది ప్రాపర్టీ దట్ ఇండివిజువల్ ఓన్స్, ఆర్ ఇజ్ ఇట్ ఫర్ హిస్ రిలిజియన్ అండ్ ఫర్ హిస్ కాస్ట్, ఆర్ ఇజ్ ఇట్ ఫర్ ది పొజిషన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ హిస్ లైఫ్. The answer is no against all these things. It is only the jiva tattva, the life in that body that is attracting us.
0: Kanuka ikkada dehamulanu kaani leka sambandhamulanu kaani anubandhamulanu kaani manamu pradhanamainatundi lakshyamunandu chudaka jiva tattvanu maatrame daivattvamuga viswasinchi manamu sarvabhootaatmayainatundi yokka paramaatmanni preminchinattuga manamu viswasinchadam cheta manaku entaina kudanu ఒక ఆత్మతత్వమును మనం అర్థం చేసుకోవటమే కాకుండా మనం భారతదేశం యొక్క విశిష్టతను కూడాను మనం కొంతవరకును అనుభవించి ప్రచురింప చేయడానికి తగినటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కాగలము.
1: Once we realize that it is not the body that is attracting us, it's not even our attachment to him that is attracting us, nor is the relationship that may exist between one body and another. What we are regarding as divine is the life that is present in that body. We love God who is omnipresent in all the things that we see. This kind of distinction gives you a distinctive feature for our own culture, and this enables us to proclaim the features of our great culture.
0: పవిత్రమైనటువంటి మన భారతీయ చరిత్రలన్నీ కూడాను అనుభవ రూపంలో మనకు అందించినటువంటివే కాని ఏదో కొంత ఆపోహలతో మనము దానిని ఏదో అందుకోవటానికి బలవత్తరంగా మనకు తలకు కట్టినట్టుగా మనం భావించుకోవటంలో ఏమాత్రం కూడాను అర్థం లేదు.
1: All the sacred stories of our mythology and culture have been handed over to us as a result of experience of elders. There is no meaning in our thinking that these are doubtful things and they are being thrust upon us irrespective of whether they are true or not. We should not regard them like that.
0: అట్టి మహనీయులను మనము కొంతవరకును అనుసరించి వారి ఆజ్ఞలను శిరసావహించి వారి అడుగుజాడలలో మనము నడిచి తిరిగి అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మన భారతదేశంలో తిరిగి పునరుద్ధరించడానికి కూడాను మనం కంకణం కట్టుకోవాలి.
1: We should try and follow those great men. We should try and understand their injunctions. We should put their orders into practice. We should make a determination to understand these things and resuscitate them in our Indian culture.
0: కష్టములందు కాని సుఖములందు కాని నిందలయందు కాని నిష్ఠూరములయందు కాని పాండవులు పరమాత్ముడైనటువంటి కృష్ణుని పైన ఎట్టి విశ్వాసము నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఆ కృష్ణుని యొక్క ఆజ్ఞలనే అడుగుజాడలుగా పెట్టుకుని వారు ఆచరించినటువంటి పవిత్రమైనటువంటి ఆచరణను ప్రతి మానవునికి కూడాను అత్యవసరమైనటువంటివి.
1: పాండవాస్, as you know, whether they were in difficulties or whether their life was smooth, whether they were being abused by others or whether they were being praised by others, irrespective of the time and conditions, they were having Krishna Paramatma in their mind as the Lord. And this kind of feeling which the Pandavas had should serve as an example to us, and we should be able to follow that example.
0: Devatala addu vachinappudu kudanu lekka cheyaka kandavanamunu dahanam chesinatundi Arjunudu inka mahaveerudai surudai ఎటువంటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధములందు కూడాను ధైర్య సాహసములతో దిగ్విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు ద్వారక నుంచి స్త్రీలను తీసుకుని హస్తినాపురం వస్తున్నటువంటి సమయం లోపల వెర్రి గొల్లలతో చిక్కి తాను ఏమాత్రము నిస్సహాయుడై నిలిచిపోవటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్జునుడు చక్కగా గుర్తించుకున్నాడు.
1: ఈవెన్ ఇఫ్ సచ్ మైటీ పర్సన్స్ లైక్ దేవతాస్ came in his way, Arjuna never shirked. Arjuna fought so many wars in a very courageous manner. Such a person, when he was accompanying towards the end the women from Dwaraka to Hastinapura, Arjuna became so weak and he could not fight with very innocent cowherds. This special feature Arjuna did realize in a very full, meaningful manner.
0: కారణం ఏమిటి? ఇంతకాలము కృష్ణుడు సాకారంగా నిరాకారంగా కూడాను మా వెంట జంట ఉండటం చేత నా యొక్క శక్తి సామర్థ్యములు అంత పవిత్రమైనటువంటివిగా ఉండినాయి. ఈనాడు కృష్ణుడు సాకారముగా మాకు దూరం అవటం చేత నా యొక్క శక్తిని అందరూ కూడాను కృష్ణుడితో పాటే పోయినాయి. కనుక కృష్ణుడు అనేటువంటి వాడు సర్వజీవుని ఎందు కూడాను ఆత్మవాసిగా ఉండటం చేతనే మన యొక్క ధైర్య సాహసములు కూడాను మనం ఈ జగత్తులో అనుభవించుకోవటానికి వీలవుతున్నాయి. కృష్ణుడే లేకుండినా మనము కేవలము తోలుతిత్తి వంటి వారమే కాని ఇందులో ఏమాత్రం కూడా శక్తివంతమైనటువంటిది లేదని అర్జునుడు గ్రహించుకొని తక్షణమే తాను కూడాను ఈ లోకమును వదిలిపోవాలని ఆశించాడు.
1: అర్జున అండర్స్టూడ్ ది రీజన్ వెరీ వెల్. హీ థాట్ దట్ బికాస్ కృష్ణ వాస్ ప్రెసెంట్ ఇన్ హిస్ మార్టల్ ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హిస్ డివైన్ ఫార్మ్ అండ్ గివింగ్ హెల్ప్ అట్ ఆల్ టైమ్స్, ది రీజన్ వై Arjuna could fight so many battles with such courage was simply the presence of Krishna in his mortal form. But once Krishna had gone away, gave up his mortal form, then all the courage which Arjuna had disappeared. Therefore, we should understand that where there is no Lord, where Krishna is not present, there is no courage. All these human bodies will be simply reduced to mere leather bags in which there is no divine life at all.
0: పాండవులు జగత్తునకు అనేక రకములైనటువంటి యొక్క ఆదర్శములు కూడాను అందిస్తూ వచ్చారు.
1: Out of such experiences, Pandavas have handed over to the world many good things.
0: ఈ కారణము చేత పాండవులకు స్థిరస్థాయిగా చక్కని కీర్తిని వారు సంపాదించారు.
1: For this reason, Pandavas have acquired lasting reputation.
0: ఈ పంచ పాండవులు పంచ ప్రాణములుగా లోకమునకు ఒక ఆధారభూతులుగా నిలిచారు.
1: The five Pandavas have remained as five pranas as examples to the world.
0: ఇట్టి పాండవుల యొక్క చరిత్ర అయినటువంటిదే మహాభారతం అని కూడాను, ఈ భారతము పంచమవేదం అని కూడాను దీనిని వర్ణిస్తూ వచ్చారు.
1: The story of the Pandavas is the Mahabharata, and Mahabharata is described as the fifth Veda.
0: ఇట్టి ఆచరణ రూపమైనటువంటి యొక్క పాండవులను ఏదో కొంచెం ఆర్టిఫిషియల్ గా మనం ఉపయోగించుకోవటానికి పూనుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో ఒకనొక సమయం లోపల ఢిల్లీ తానిషా విజయనగరం యొక్క పండితులను అష్టదిగ్గజాలను పిలిపించాడు.
1: విత్ ఎ వ్యూ టు యూటిలైజ్ దీస్ పాండవాస్ ఫర్ సమ్ స్పెసిఫిక్ మెటీరియల్ పర్పస్, ది కింగ్ ఆఫ్ ఢిల్లీ, తానిషా ఆఫ్ ఢిల్లీ, హీ కాల్డ్ దీస్ అష్టదిగ్గజాస్ ఆర్ ది పోయట్స్.
0: వీరిని పిలిపించి మహాభారతం యొక్క విశిష్టతను వర్ణించమని చెప్పాడు.
1: తానిషా asked these poets to describe the distinctiveness of Mahabharata.
0: ఈ అష్టదిగ్గజులైనటువంటి మహాపండితులు చక్కగా మహాభారతమును కంటెదుటిగా వారు నిలిచినట్టుగా వర్ణిస్తూ వచ్చారు.
1: These eight great poets described the story of Mahabharata in a very beautiful and attractive way.
0: అంతా విన్న తరువాత తానిషా ఒక విధమైనటువంటి వాంఛాతంలో బయలుదేరింది.
1: After hearing to this story, Tanisha developed a kind of particular desire.
0: ఆ పండితులందరిని చేర్చి దీనికి నేను ధర్మజునిగాను, నా మంత్రులు నాకు ఇష్టమైనటువంటి మంత్రులంతా కూడాను పాండవులుగాను, ఇంకా నలుగురు అన్నదమ్ములుగాను వర్ణించి, నా విరోధ రాజులందరినీ కూడాను కౌరవులుగా వర్ణించి, ఇది తానిషా భారతం అని ఒకటి రాయమని చెప్పని ఆజ్ఞ చేశాడు.
1: He called all these poets. He told them that he would like them to write a fresh story in which he would figure, Tanisha would figure as the Dharmaraja, and all his ministers whom he particularly likes would figure as four other brothers, the four Pandavas, and all his enemies would figure as the Kauravas, and he asked them to produce a Tanisha Bharata.
0: Kani ee Pandavulu ee yokka kavulu ఈ యొక్క భారతం రాయటానికి ఏమాత్రం కూడా అంగీకరించక దీన్ని ఏ రీతిగా రాయటానికి వీలవుతుందని వారు కొంత వెనుకొంజ వేస్తూ వచ్చారు.
1: దీస్ పోయట్స్ వర్ నాట్ ఇన్క్లైన్డ్ టు ప్రొడ్యూస్ ఎ భారత ఇన్ దట్ మేనర్, సో దే వర్ ఇన్ సమ్ ట్రబుల్. దే వర్ డిస్కసింగ్ అమాంగ్స్ దెమ్ సెల్వ్స్ హౌ దే వుడ్ గెట్ ఓవర్ దిస్ సిచ్యువేషన్.
0: కానీ అందులో తెనాలి రామకృష్ణుడు ధీరుడై నిలిచాడు. ఇతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని తాను సంకల్పించుకుని తానిషా గారు నేను ఈ భారతాన్ని నేను రాస్తానని చెప్పాడు.
1: Amongst the poets, Tenali Ramakrishna, he came forward. He said he would undertake the task. He wanted to teach a lesson to Tanisha, but told Tanisha that he would produce this Bharatam.
0: అయితే ఇది ఒక్క వారం లోపలనే భారతంగా తయారు చేసి తీసుకుని రావాలి, నీకు గొప్ప బహుమానం ఇస్తానని తానిషా చెప్పాడు.
1: Tanisha then said, yes, you must prepare this story of Tanisha Bharata in 1 week and bring it as a beautiful text.
0: Sare oka varam ainappudiki ee yokka Ramakrishnudu e maatram kudano kagitamu pennu teeskoledu, e maatramu Bharatam raayataniki ponukoledu, migilinatundi panditulantaru kudano ayyo oka varam aipothundadi, ee Ramakrishnudu edo oka vaagdanam chesadu, ee vaagdanam chellinchukunna ee Tanisha em chestado ani kudano kontha lolopala chaala gusagusalu bayalderayi.
1: The week was coming to a close, but this Ramakrishna never even handled any paper or pen. The other poets have been fearing what Tanisha would do. This Ramakrishna has not even started writing, has not touched a paper or pen, and Tanisha would probably give some punishment.
0: సరే ఒప్పుకున్న కాలమునకు రెండు కాగితములంతా కూడా సంఖలో పెట్టుకున్నాడు. తానిషా దగ్గరికి బయలుదేరాడు రామకృష్ణుడు.
1: బై ది ఎండ్ ఆఫ్ ది అగ్రీడ్ పీరియడ్ తానిషా టుక్ ఎ ఫ్యూ పీసెస్ ఆఫ్ పేపర్ పుట్ దెమ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ వెంట్ టు తానిషా.
0: ఆనాడు మహాభారతము తన యొక్క మిత్రులకు కూడా వినిపించవచ్చునని, తన ఇష్టమైనటువంటి మిత్రులను ఒక పాండవుల్లో సోదరులుగా నిర్మించినారని, దానిని అనేక రకములుగా కూడాను తనకు ఇష్టులైనటువంటి వారినందరికీ కూడా సభలో కూర్చోబెట్టుకున్నాడు తానిషా.
1: ఇన్ ది హోప్ దట్ తానిషా కుడ్ మేక్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ లిసన్ టు దిస్ గ్రేట్ మహాభారత డీలింగ్ విత్ తానిషా అండ్ మెనీ ఆఫ్ హిస్ మినిస్టర్స్ యాజ్ ది అదర్ ఫోర్ పాండవాస్, హీ ఇన్వైటెడ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ టు ది మీటింగ్.
0: రామకృష్ణుడు సభలోకి వచ్చాడు. వచ్చిన తక్షణమే, ఏమి రామకృష్ణ భారతం పూర్తి అయినదా అని ప్రశ్నించాడు తానిషా. అంతా అయినది, రెండు మూడు సందేహాలు కొంచెం ఉంటున్నాయి, తమరిని విచారించి ఆ సందేహాలు పూర్తి చేయవచ్చు, అంతేకాని భారతమంతా పూర్తి అయిపోయింది అన్నాడు.
1: తానిషా ఆస్క్డ్ రామకృష్ణ, వెల్ వాట్ హావ్ యు డన్, హాస్ ది భారతం బీన్ కంప్లీటెడ్. రామకృష్ణ రిప్లైడ్, ఎస్ ఇట్ ఈస్ నియర్లీ కంప్లీట్, బట్ ఐ హావ్ జస్ట్ వన్ ఆర్ టూ మైనర్ డౌట్స్. I have to talk to you and consult you before clearing those doubts and completing the text.
0: Aithe emta doubts adagavan cheppan cheppadu Tanisha.
1: Tanisha said, yes, what are those doubts? You can ask me.
0: Aithe ee samaveshamu lopala adagadaniki koncham jankutu padutundadi, tamaru ontariga vachinappudu kontha nenu prashnistanu annanra.
1: He replied that I have some hesitation in asking you these doubts in this large gathering. I would like to have a private audience with you for putting my doubts.
0: Sare aa doubts emdo ippude neevu clean cheskoni danni poorthi cheyamani cheppina oka room daggariki iddaru vellaru.
1: He agreed and both of them moved into a room where and he said, you clear those doubts right now and complete the text.
0: Ramakrishnudu Bharatamuni gurinchi cheptunnadu. Pandavulalo Dharmajudu tamaru tamaku ishtulainatvanti yokka mantrulu నలుగురిని తీసి, ఇదిగో పలాని పలాని వారంతా కూడాను భీమ అర్జున నకుల సహదేవ, అది సరే అయిపోయింది. మీ యొక్క విరోధులైనటువంటి వారందరినీ కూడాను ఇందులో కౌరవులుగా పోల్చుకున్నాను, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అయితే పంచ పాండవులకు ద్రౌపది ఒక్కటే ఉంటుండాలి, అది మీ భార్యను వెయ్యాలా అంటున్నాను, అది మీకు ఇష్టమేనా అన్నాడు.
1: రామకృష్ణ టోల్ తానిషా, ఇన్ మై భారత you are the dharmaja, your ministers whom you like specially, they are, one is Arjuna, Bhima, Nakula and Sahadeva. All your enemies have been depicted as Kauravas, but for the five Pandavas in Mahabharata there is only one wife, that is Draupadi. We have to find who will take the place of Draupadi. Your wife will have to be described as Draupadi, common to all the five Pandavas.
0: వరే వరే నా భార్య ఈ మంత్రులకందరికి భార్య అవుతుంది అనుకోని, అరే వరే నీ భారతం వద్దు ఏమొద్దు నువ్వు వెళ్లిపోమని చెప్పిన దండిగా డబ్బిచ్చినాడు పంపించాడు.
1: తానిషా డిడ్ నాట్ లైక్ దట్ హిస్ వైఫ్ షుడ్ బికమ్ ఏ వైఫ్ ఆఫ్ ఆల్ ది ఫైవ్ పాండవాస్. దెన్ హీ టోల్డ్ రామకృష్ణ, ఐ డోంట్ వాంట్ యువర్ భారతం ఆర్ ఎనీథింగ్ ఆఫ్ ది కైండ్, ప్లీజ్ క్విట్ ఫ్రమ్ హియర్.
0: అనగా త్యాగము లేక వారి యొక్క సత్కీర్తిని తాను అనుభవించాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా? పాండవులు పవిత్రమైనటువంటి యొక్క ఆత్మచేత, పవిత్రమైనటువంటి భావము చేత ఈ యొక్క పాంచాలిని వారు హృదయపూర్వకంగా కూడా చేపట్టారు. వారి యొక్క త్యాగము, వారి యొక్క భావము, వారి యొక్క పవిత్రత ఈ యొక్క తానిషాకు రావాలంటే వస్తుందా? కనుక ఈనాడు వారి పేరు ప్రతిష్టలు మాత్రమే నాకు రావాలనుకోని, వారి ప్రవర్తనలు మాత్రం నేను చేయనక్కర్లేదనుకుంటే ఇది ఆర్టిఫిషియల్ లైఫ్ గానే అవుతుంది, కానీ సహజమైనటువంటి సత్యమైనటువంటి జీవితం కానేరదు. కనుక మనం ఈనాడు పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని, పవిత్రమైనటువంటి భారత రక్తాన్ని, పవిత్రమైనటువంటి భారత దేశమును కూడాను మనం నిలబెట్టుకుని సార్థకమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించుకోవాలనుకుంటే భారతదేశం యొక్క నీతి నిజాయితీలను మనం ఆచరణలో పెట్టినప్పుడే మన భరతమాత పుత్రులు మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. కానీ లేకపోతే ఏదో వారి ఇట్టు చేశారు, వీరిట్టు చేశారని మనం పేర్లు మాత్రమే దాన్ని పెట్టుకోవటం చేత మనది ఆర్టిఫిషియల్ లైఫ్ గా అవుతుంది, కృత్రిమ జీవితంగా బయలుదేరుతుంది. కనుక తానీషా వంటి కృత్రిమ జీవితం మనం కాకూడదు. మనము పాండవుల వంటి పంచ ప్రాణములతో దేశమునకు సత్కీర్తిని ఆర్జించేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి యువకులు.
1: Thus we see here that Tanisha wants to have the reputation. But he does not want to have the sacred ideas, the sacred views with which the five Pandavas accepted Panchali as their wife. When the five Pandavas accepted Panchali as their wife, they had such noble ideas and they had such great notions about family. But this Tanisha wants only the reputation of the Pandavas. He does not want to follow the conduct which they had shown as an ideal example. Today, if we want to establish the culture and the nobility of the culture of our country, we should realize that we should accept the fact that our country has for its basis morality and truth. And we should also follow the path of morality and the truth. If only we want to have the reputation and not follow the path of morality and truth laid down by our ancestors, we will only be getting their names and not their conduct. This will be leading a very artificial life and not a true life.
0: Mee yokka pavitramainatvanti yokka bhavamato samaja sevanu salipi sarveshuni anugrahaniki patrulagutaku ee indriya nigraham anetvantidi atyavasaramu.
1: We should not hanker after getting a name or after getting reputation. We should look to the fulfillment of our life. In that aspect, certainly we should do service to the community. In doing that service to the community, you must have the aspect of Atma or the divine in your mind. This is the way to do service to the country.
0: ఈ ఇంద్రియముల లోపల జిక్వేంద్రియము చాలా ప్రధానమైనటువంటిదని నిన్నటి దినం చెప్పాను. ఆ జిక్వేంద్రియముతో మనము అధిక భాషలుగా మనం ఉపయోగ పెట్టక, అనవసరమైనటువంటి మాటలలో మనము చేర్చుకునక, కొంతవరకును పవిత్రమైనటువంటి యొక్క ప్రబోధనమైంది మాత్రమే ఆ యొక్క పవిత్రమైనటువంటి జిహ్వకు మనము పనివ్వటానికి పూనుకోవాలి.
1: ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ సెన్సరీ ఆర్గన్స్ విచ్ ఇస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ఫాలోయింగ్ ది డివైన్ పాత్, యెస్టర్డే ఐ మెన్షన్ టు యూ దట్ ఆఫ్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ది వన్ ది ప్యాలెట్ ఆర్ ది టంగ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. We should not indulge in giving this tongue the task of talking unnecessarily or talking too much. We should only enable it to utter good and sacred words.
0: Meeku aneka paryayamulu kodunu cheppi undochunu. Nalukakunnatvanti opika marokka daniki ledu.
1: I have mentioned it several times to you. The patience which the tongue shows, no other organ shows.
0: నాలుగుకున్నటువంటి సహనము మరొక ఇంద్రియములకు లేదు.
1: ది ఫర్బేరెన్స్ షోన్ బై అవర్ టంగ్ ఇస్ నాట్ షోన్ బై ఎనీ అదర్ ఆర్గన్.
0: నాలుగుకున్నటువంటి గౌరవము మరొక దానికి లేదు.
1: ది రెస్పెక్ట్ విచ్ ది టంగ్ హ్యాస్ నో అదర్ ఆర్గన్ హ్యాస్.
0: నాలుగుకున్నటువంటి త్యాగము మరొక ఇంద్రియములకు లేదు.
1: ది సాక్రిఫైస్ విచ్ ది టంగ్ ఇస్ విల్లింగ్ టు మేక్ నో అదర్ ఆర్గన్ ఇస్ విల్లింగ్ టు మేక్.
0: అట్టి పవిత్రమైనటువంటి నాలుగును మనం అపవిత్రం పరచుకోవటం లోపల మన జీవితాన్ని మనం అపవిత్రపరచుకున్నటువంటి వారం అయిపోతున్నాం.
1: టు టర్న్ దిస్ టంగ్ విచ్ ఇస్ సో సేక్రెడ్ ఇన్ టు బీయింగ్ వన్ విచ్ ఇస్ నాట్ సేక్రెడ్ వీఆర్ రియలీ మేకింగ్ అవర్ ఓన్ ఎంటైర్ లైఫ్ నాట్ సేక్రెడ్.
0: అతి జాగ్రత్తతో సహనముతో చుట్టూ ఒక కత్తుల వంటి దంతములు ఉండినప్పటికీ ఆ దంతముల మధ్య అతి జాగ్రత్తగా సహనముతో ఎంత చురుకుగా మల్లాడుతుంటుండదో మన నాలుకను మనం ఒక్కతూరు యోచించుకోవచ్చును.
1: వీ కెన్ అండర్స్టాండ్ ది కేర్ అండ్ ది ఫర్బేరెన్స్ విత్ విచ్ దిస్ టంగ్ మూవ్స్ ఎమిట్స్ ది టీత్. ది టీత్ ఆర్ లైక్ నైవ్స్ ప్రెసెంట్ ఆల్ రౌండ్. అండ్ ఇఫ్ వీ అండర్స్టాండ్ హౌ ది టంగ్ మూవ్స్ వీ విల్ దెన్ రియలైజ్ ది గ్రేట్ కేర్ అండ్ ది ఫర్బేరెన్స్ విచ్ ది టంగ్ షోస్.
0: ఏ కొంత తాను దారి తప్పినా కూడాను తనకు ప్రమాదం జరుగుతుంది. అట్టి ప్రమాదమును కల్పించేటువంటి శత్రువులు చుట్టూ ఉండినప్పటికీ తాను ఎంతనో సహనంగా జాగ్రత్తగా తాను సంచరిస్తూ వస్తుండాలి.
1: ఇఫ్ ది టంగ్ ఈజ్ ఈవెన్ స్లైట్లీ కేర్లెస్ అండ్ గెట్స్ అండర్ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ టీత్ దెన్ దేర్ ఇస్ డేంజర్ అండ్ హార్మ్ డన్ టు ది టంగ్. And in this context, with all these teeth which are like enemies surrounding it, the tongue moves about very carefully.
0: అదే విధముగానే మనకు ఎంత శత్రువులు చుట్టూ ఉండినప్పటికీ మనము సహనముతో ధైర్యముతో దానిని తప్పించుకునేటువంటి యొక్క యుక్తి శక్తులతో కూడాను మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఈవెన్ ఇఫ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ సరౌండింగ్ యూ, వీ షుడ్ విత్ గ్రేట్ కేర్ అండ్ విత్ గ్రేట్ ఫర్బేరెన్స్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ వీ డోంట్ గెట్ హార్మ్ ఫ్రమ్ దెమ్.
0: ఇంకా నాలుగు చేసేటువంటి త్యాగము కూడాను ఏదైనా చక్కని రుచికరమైనటువంటి పదార్థమే చిక్కెనా, తన నాలుక పైన పెట్టుకుని ఈ రుచిగా ఉన్నది, ఈ రుచి నాకు అక్కరలేదు, జఠరాగ్నికి పంపిస్తాను అని జఠరమును కంపిస్తుంటుండాది. లేక రుచియే చెడుగా ఉండినా తిరిగి అది అక్కరలేదు అని తాను భూదేవికి అందిస్తుంటుండాది.
1: ఇఫ్ యు వాంట్ టు నో ది సాక్రిఫైస్ విచ్ దిస్ టంగ్ ఎగ్జిబిట్స్, వీ హావ్ టు రియలైజ్ దట్ వెన్ వీ పుట్ సమ్ గుడ్ టేస్టీ ఫుడ్ ఆన్ ది టంగ్, the taste is at once recognized and the tongue passes it on inside for further digestion. It does not keep it for itself. On the other hand, if we give some bad food which does not taste well, the tongue immediately realizes it and throws it out and gives it outside to the earth.
0: Inka gauravunanda tana yokka gruhamunande taanu gauravamuga sancharistundadi gaani intintiki kukkala valaye tirigeetvanti yokka idi aa naalukoku ledu.
1: If we take the aspect of respect, the tongue has such great respect. It moves about in its own house. It does not get out of the house. It's not like a dog which goes and visits others' houses unnecessarily.
0: Aatti gauravam unnatundi naaluka manchi madhuramainatundi maatalato aa naaluka valla aa yokka jeevuniki kudanu pashupati vanti vaadu aneetundi saarthaka peru teppistundi.
1: Because of this great respect which it commands, by using very sweet words, it gets for that particular life a good name, namely Pashupati.
0: Inka aa nalukuto emaina itharulu badinchetvanti yokka palukulu palikitima leka itharulu noppinchetvanti palukulu palikitima dani valla itani pashu vanti vaadu ani kudanu aa yokka perunu aa jeevuniki teppistundi.
1: On the contrary, if with the tongue we utter words which will cause trouble to others, or we make it utter words which will harm others, then the individual will get such disrespect and people will call him a pashu or an animal.
0: Kanuka manchi peru kani chedda peru kani manaku vachutaku moola karanamu jihvane.
1: So either for our getting a good name or for getting a bad name, the main cause is in the jihva or the palate, the tongue.
0: కాక వచ్చి మన ఇంటి పైన కూస్తున్నప్పుడు మనం రాయి తీసుకుని విసురుతాము దానికి.
1: When there is a crow which is coming and standing on the top of our house, we take a stone and pelt at it.
0: కానీ కోకిలనే వచ్చి మన ఇంటి పైన కూస్తున్నప్పుడు మనం ఆనందంగా ఆ యొక్క శబ్దమును అనుభవిస్తాం.
1: On the other hand, if a cuckoo comes and stands on the top of your house, we will with great pleasure and happiness listen to its song.
0: కోకిలంటే ఇష్టము, కాకి అంటే అయిష్టము రావటానికి కాకి తన సొత్తు కాజేయలేదు, కోకిలి తన కిరీటం పెట్టలేదు. నోరు మంచిదైనప్పుడే పేరు మంచిది వచ్చింది.
1: వై డు వి లైక్ ది కకు, వై డు వి నాట్ లైక్ ది క్రో? ఇట్ ఈస్ సింప్లీ నాట్ బికాస్ వెదర్ ది కకు హాస్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ అస్ ఆర్ ది క్రో హాస్ డన్ సంథింగ్ బ్యాడ్ ఫర్ అస్. వెన్ ది టంగ్ ఈస్ గుడ్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ది కకు, వి లైక్ ఇట్. వెన్ ది టంగ్ ఇన్ ది కేస్ ఆఫ్ ది క్రో ఈస్ నాట్ గుడ్, వి డోంట్ లైక్ ఇట్.
0: కనుక మన యొక్క మానవత్వమునకు అందించినటువంటి పవిత్రమైనటువంటి జిహ్వతో మనము మృదుమధురమైనటువంటి పలుకులతో మన సమాజం యొక్క సేవలో చేరి వారిని కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేసుకుని మన యొక్క జీవితమును, ఈ యొక్క యువకత్వమును అపవిత్రము చేసుకునక తగినటువంటి దీంట్లో సార్థకం గావించుకుంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: Therefore, the sacred tongue that has been given to man should be used for the purpose of uttering sweet words. By uttering sweet words, we should be able to turn others in the society around us along the sacred path. In this manner, you should be able to use the time of your youth by uttering sacred words and helping the society around you. This is what I hope you will do.
0: కొన్ని నిమిషముల పూర్వము మన జనరల్ కరియప్ప కూడా చెప్పాడు. నేషనలైజ్ని అనగా మన హృదయములకు సంబంధించినటువంటి దాని కింద మనం తీసుకోవాలి, కానీ ఏదో ఒక వస్తువుల కింద కానీ ఒక కంపెనీల కింద కానీ మనం నేషనలైజ్ చేయడానికి వీలు కాదు. మనం హృదయము లోపల ఏకత్వం అనేటువంటి యొక్క ఐకమత్యానికి మనం పూనుకోవటము మనం ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యంగా భావించాలి.
1: Told you and explained to you about nationalizing various companies or various things. We should really nationalize our heart. It is not nationalizing some company. Realize in our heart the oneness or the unity that should exist among people. That is nationalization of the heart.
0: Aa heartu atma sthanam kanuka ee atma bhavamuto manamu aikamatyamuto ee jagattunaku taginatvanti oka gunapatamunu manam telapadaniki యువకులంతా కూడాను సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ది హార్ట్ ఈస్ ది ప్లేస్ వేర్ ఆత్మ రిసైడ్స్. దేర్ఫోర్ బై టేకింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇన్ ది హార్ట్ వీ షుడ్ టీచ్ ఎ లెసన్ టు ది వరల్డ్, ది లెసన్ ఆఫ్ వన్నెస్ అండ్ ది లెసన్ ఆఫ్ యూనిటీ అమంగ్స్ట్ ఆల్ దోస్ దట్ రిసైడ్ ఇన్ ది వరల్డ్. బై exhorting you to teach this lesson of unity to the entire world, I am blessing you and I am bringing this discourse to a close.

0: మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట.
1: ఇన్ మెన్ హూ డు నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ దే ఆర్ లైక్ సబ్స్టెన్స్లెస్ యూజ్లెస్ మెన్ అండ్ ఇన్ సచ్ పీపుల్ యాంగర్ అండ్ వ్యానిటీ ఆటోమేటికలీ కలెక్ట్ అండ్ అక్యూములేట్. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
0: Chevula ke

0: Who conferred the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indriya Nigrahame. Vidyarthula Pradana Adarsyam.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu maha balamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye shabda sparsha rupa rasa gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములో అన్నింటికి మూలమైనటువంటిది వాక్కు.
0: ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ది పవర్ ఆఫ్ టాకింగ్.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడా జయించినట్టే అవుతుంది.
0: ఇఫ్ వన్ కెన్ కాంకర్ వన్స్ టాకింగ్, వన్ వుడ్ హావ్ కాంకర్డ్ ఎవ్రీ అదర్ సెన్స్ ఆర్గన్.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: వీటిని ఆహార వ్యాహారములు అని కూడా పిలిచి వస్తూ వచ్చారు.
0: దీస్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఫుడ్ అండ్ హ్యాబిట్.
1: ఈ రెండింటినీ ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: అప్పటి నుండి మాటలు స్తంభించి మనసు మాట్లాడుటకు ప్రయత్నిస్తుంది.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: మనసు యొక్క నూరును మోయించే నిమిత్తమై బుద్ధిని మేల్కొల్పవలసి వస్తుంది.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatvanti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఈస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలము దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియముకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగమును అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూసి ఆస్వాదించేది,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్నింటికి పరితపించేది, పరవశించేది,
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహమా, లేక ఆత్మన?
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ? ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: It is not the body at all.
1: Indriyamulu antakante kaadu.
0: Certainly it is not the sense organs.
1: Annintini laalinchi paalinchi jagattunu paripalana cheseetuvanti oka aatma tattame ee annintiki moola kaaranam.
0: It is this principle of aatma which causes everything else to function, which is enjoying these things.
1: Idi baahya jagattuku moolamu, antar jagattuku aadi.
0: This is the very basis for the external world and the inner world.
1: Itti aadi ainatundi aatma tattvanni మనము లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మన పైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వీ రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జిహ్వ, నాలుక.
0: The sense organ which is very important compared to all the sense organs is tongue.
1: ఈ ఒక్కదానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడాను సులభంగా మనకు వశమైపోతాయి.
0: If you can control this, you would have control every other sense organ.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్.
0: The sense organs have been compared to a horse.
1: ఇక్కడ అశ్వం యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: వన్ కెన్ ఈజీలీ అప్రిషియేట్ ద టైప్ ఆఫ్ సిమిలారిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టంగ్ అండ్ ది హార్స్ ఇఫ్ వన్ ట్రైస్ టు అనలైజ్ ది సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్.
1: చక్కగా, పుష్టిగా, వేగముగా పరిగెత్తేటువంటి అశ్వం ఉండొచ్చు.
0: దేర్ కుడ్ బి ఎ హార్స్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, విచ్ కెన్ రన్ ఫాస్ట్.
1: కానీ అట్టి వేగంతో పరిగెత్తేటువంటి అశ్వం ఉండినప్పటికీ ఒక చిన్న ఇనుప ముక్కను దాని నోటి యందు చేర్చి కళ్ళముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన, వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: సచ్ ఎ స్మాల్ ఐరన్ పీస్ కెన్ కంట్రోల్ ఏ వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ హార్స్.
1: అశ్వమునకు నోరే ప్రధానము.
0: ఫార్ ది హార్స్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: దానిని అరికట్టినప్పుడు అశ్వమంతా వశమైపోతుంది.
0: వన్స్ యూ కంట్రోల్ ఇట్స్ మౌత్, యూ హ్యావ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్.
1: కనుక ఈ పంచేంద్రియములన్నింటి అశ్వమునకు నోరే ప్రధానమైనటువంటిది.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla enta tufanu vachinappatikini manam padavanu samrakshinchukovachu.
0: When you are traveling in a ship, with the help of the index you will be able to just control your own and have a safe journey.
1: Chinna agni kanamu cheta enta agninaina kudunu manam abhivruddhi gavinchukovachu.
0: With a small quantity of fire you can make it into a very big raging fire.
1: Vaakku aneetundi oka agni kanamu antide.
0: The word may be compared to the power of fire.
1: Ee kanamunu enni vidhamulaintundi reetiga kudanu manam vasam cheskovadaniki tagina krushi cheyavachchu.
0: We can make use of this power of speech and achieve many things.
1: Kanuka వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
0: వన్స్ యూ కంట్రోల్ ద టాక్, యూ హ్యావ్ కంట్రోల్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ వాక్కు చేత ఎంతటి ఘనకార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీనకార్యమైనను చేయవచ్చు.
0: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
1: మీ వాక్కే ఆశీర్వాదమును అందించుతుంది, దూషణను చేకూరుస్తుంది.
0: Word could be used to bless or to curse.
1: Kanukani ee jikanu kudanu jayadevudu chaala goppaga bhavistu vachadu.
0: That is the reason why Jayadeva described this tongue in glorious terms.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందమును అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హీ టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యు జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If there is a slip of the leg, you may not be hurt much.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: If there is a slip of tongue, it can hurt and harm any other person.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: It may be impossible to undo what has already been done by harming and hurting.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Ee indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninnevaro bayata dooshistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dooshana anetunte vishayam bayata untundadi.
1: This criticism is external to you.
0: Ee indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dooshana ane vishayamu indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: Avyasaniki avakasam andinchavu.
1: There is no need for any
0: excitement. Padavu.
1: You do not be angry.
0: Kani aa vishayame nee yokka chevulaku cherinappudu neevu entaina udrekam chetanu, krodham chetanu, aavesamto nindipothavu.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt. What is the reason for this kind of excitement?
0: Vishayamu indriyamulato cherikunda undinanta varaku etti aavesham undedi. Vishayamu indriyamulato cherinappude ee aavesham prarambham avutundi.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy.
0: అదే ఒక మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని, క్రోధము చేతను, ఆవేశంతో నిండిపోతావు.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt.
0: ఆవేశం

0: అదే ఒక మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: ద సేమ్ థింగ్ కుడ్ బి వ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దేర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఇస్ డిస్క్రైబింగ్ యూ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.
0: అది విననంత వరకు కూడా నీకు ఎట్టి ఆనందం కాని అతనిపై ఎట్టి ప్రేమ కాని నీకు ఆవిర్భవించదు.
1: అంటిల్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడా ప్రేమిస్తావు.
1: ద మోమెంట్ ద సచ్ ప్రైజ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఇయర్ అండ్ హియర్ ఇట్ అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్.
0: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ లవ్?
0: సంబంధమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ విత్ ద సెన్స్ ఆర్గన్.
0: విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: The sense organs will enjoy peace if the sense objects are kept away.
0: నేటి విషయేంద్రములు రెండు కూడాను చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారమును నీవు పొందలేవు.
1: Even if the sense object comes in contact with the sense organ, if you have developed an equanimous mind, then you will not be hurt or affected by any such thing.
0: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: It is not so easy to control the sense organ.
0: సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం.
1: ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఈ ఉద్రేకమునకు ఈ ఉల్లాసమునకు రెండింటికి పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ నీవు చేయాలి.
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: నేను ఇంద్రియములు కాదు.
1: యు ఆర్ నాట్ సెన్స్ ఆర్గన్.
0: నేను దేహమును కాదు.
1: ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: I am Atma, the embodiment of
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: Strengthen this kind of faith in yourself. Then senses and sense organs will not bother you and hurt you.
0: ఈ యొక్క నిరంతరమైన యొక్క విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
1: Constant thinking that your Atma would be able to give you a lot of joy and sanctify your life and also take you to divinity.
0: Meekandariki ni telusunu goppa tattavetta.
1: All of you know the great philosopher
0: Philip Sidney ane tunti vaadu chinna baaruduga undinappudu vidyarthiga veroka gramamlo chadutu unde tunti vaadu.
1: The great philosopher Philip Sidney, when he was a boy, he was studying in a different village.
0: Ataniki tandri oka chakkani uttaram rasadu.
1: His father wrote to him a beautiful letter.
0: Nayana, neevu hrudayapurvakanga nityamu bhagavantuni prarthinchu.
1: Dear child, from the core of your heart go on praying to the Lord every day.
0: Nee manasunu divyamainatundi bhagavantuni yokka sannidhiki chetchadaniki taginatundi krushi cheyi.
1: Make efforts to turn your mind towards God.
0: Toti vidyarthulato kani adhyapakulatone kani vine vidheetiga neevu melugutundu.
1: Be obedient and cooperative with your co-students and teachers.
0: Neevu krodhamulaku kani leka nirashaku kani nispruhaku kani neevu avakasam andinchavu.
1: Do not give room for anger, disappointment.
0: Nennevaraina dushinchina kungipovaddu.
1: Do not sink down if someone criticizes you.
0: Ninnevaraina varninchina pongipovaddu.
1: Do not bloat if someone praises you.
0: Neevu kuda itharulu dooshinchavaddu.
1: Do not criticize others either.
0: Kaani katta kadapata okka vakyam rasadu.
1: At the end he wrote one important sentence.
0: Neevu vaagdanam cheyavalanante okka bhagavantunu tappa samanya manavulaku neeku vaagdanam cheyavaddu.
1: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
0: Vaku bhagavantuni yokka shabdam.
1: Word is the boon bestowed on you by God.
0: Bhagavantuniki tappa annulaku neevu vaagdanam cheyadakkaredu.
1: Do not promise to any
0: adhikaram kuda neeku ledu.
1: You have no right either to give such promise to others.
0: Vaku durviniyoga parchukunna vaadavutavu.
1: You would have misused your word.
0: Appude nee tejasu prakashistundi.
1: Then only your effulgence,
0: nee vichchana gnanam abhrutti avutundi.
1: Only when you follow this, your discrimination power will be

0: లో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యు వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఎ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశమునందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివెన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ puts students on the wrong path.
0: Vidyarthulu kevalamu vidya vishayamundu tappa anya vishayamulandu emaatram kudunu praveshincharadu.
1: Student should not enter into anything other than their studies.
0: Vidya arthaititi vidyaha. Vidyarthika neevu praveshinchave kaani vishayarthiga neevu praveshinchaledu.
1: You have entered as a seeker of education and not a seeker of sense.
0: Paripurna vidyanu neevu pondina tarvata విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్.
0: అప్పుడు కూడా నువ్వు మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుకు నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ 4 టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటం.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్. అండ్
0: కొన్ని సమయమునందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయమునందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్. దెన్ డూ నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖదుఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టటకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ సాంగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ అబౌట్ దిస్ సెన్స్ ఆర్గన్స్.

0: వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్న దూరును విను చెవులున్న.
1: If one's head is filled with bad thoughts and if one's ears aspire to hear some kind of complaints and bad things,
0: ponchi chuchu kanulunna panchala vinu chevulunna.
1: If one's eyes are always trying to find something mysterious and one's ears are also aspiring to hear some complaints,
0: ponchi teguna chittamunna.
1: If one has a crooked heart and mind,
0: వంచే మనసున్న.
1: ఇఫ్ వన్స్ మైండ్ గోస్ ఆన్ ట్రైయింగ్ టు డిసీవ్
0: అదర్స్, చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
1: ద మోమెంట్ జస్టిస్ సైడ్స్ దీస్ థింగ్స్ ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్.
0: మానవత్వం అనేటువంటిది సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యుమానిటీ ఇస్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైన ఒక సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందుకున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: Five sense organs of the man put man to number of
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: A particular sound has a particular meaning.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృంగములు, ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: పరిశకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్,
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిగతా అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఎ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని గోలుతూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈస్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్డ్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్డ్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్ ద సౌండ్ ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశం కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్డ్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Mahabalahinudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chenda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చండ అమార్కులను పిలిచి
1: Father called this Chanda and Amarka.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టూ మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: Give him such worldly activity which will make him forget about Hari.
0: సంసార సంబంధమైనటువంటి రహస్యాలంతా కూడా ఈ పిల్లవాడికి బోధించమన్నాడు.
1: టీచ్ ఆల్ దోస్ ఇన్నర్ మీనింగ్ అండ్ అట్రాక్షన్స్.
0: అప్పుడు ఈ పారమార్థిక మార్గమును వదలి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సంసార సంబంధమైనటువంటి మార్గమును ప్రవేశిస్తాడని అతని ఉద్దేశం.
1: His idea was that by such a method Prahlada would be attracted by the family life and would give up the spiritual life.
0: కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన ఒక చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్కులు సంభవించలేదు.
1: ప్రహ్లాద్ వాజ్ అన్మూడ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: He was firm with this feeling of Atma.
0: Adi Prahladuni yokka pratigna.
1: That was his vow.
0: Pattina pattedo pattane pattenu pattune gidudaka povakunde.
1: Whatever thing which he held in such a way, he was not prepared to give up until his wish was fulfilled.
0: Adigina dediyo adagane adigenu. అడిగినదిడుదాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాస్ గివెన్ టు హిమ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడుదాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడుదాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై, ఐ మీన్ డ్రైవ్ హిమ్ అవే, హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: It is not appropriate for a true devotee to
0: be naati vidyarthula vale ee naati bhaktula vale sanachanam kudunu chelincheetundi hrudayam kaadu prahladundi.
1: Prahlada's heart was not like the heart of these students which is wavering continuously.
0: Brahmin drishti chelinchini manasu prahladuni yokka idi.
1: Prahlada had an unwavering mind.
0: Yetti kastamulakaina nastamulakaina dukkhamulakaina kudunu taanu lekka cheyaka.
1: He never cared for whatever difficulties, problems, trials, tribulations.
0: Hari namamunu vadalaka
1: he never gave up the name of Hari.
0: Nirantaram kodu aanandamuto
1: he was full of bliss continuously.
0: Bhagavat chintana salpu undeetunti vaadu.
1: He was chanting the name of the Lord throughout.
0: Ee drishyamu chenda amarkulake chaala aashcharyam vesindi.
1: Chenda amarka themselves were rather surprised at this sight.
0: Chakravarti daggariki vacharu.
1: They came near the emperor.
0: తన్ను నిశాచరు పొడువ
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇంటి

0: భంజన ఓ మహాపన్న శరణ్య అంచును సించుగాని తా కన్నుల మీరు తేడు భయకంప సమేతుడు కాడు పువ్వర రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపునకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్ హి వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి. హీ బిగాన్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ హరి బై వేరియస్
0: డిస్క్రిప్షన్స్తో కనిపించిన పర్వతములపై నుంచి నూకిన ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించిన ఏమాత్రము చెలించడు.
1: హీ వాజ్ మేడ్ టు బి బిటన్ బై ది స్నేక్స్, హీ వాజ్ టేకన్ టు ద హిల్
0: టేడ్,
1: హీ వాజ్ నాట్ ఈవెన్
0: భయకంప సమేతుడు కాడు,
1: హీఈస్ నాట్ ఫియర్ రిడన్ ఐదర్.
0: ఏమిటి ఈ విచిత్రము,
1: వాట్ ఇస్ దిస్ స్ట్రేంజ్ సైట్,
0: మా చేత కాకున్నది అన్నాడు.
1: We are not able to see and we are not able to
0: kaani inka ati chinna baarudu ainappudikini baarya bhattara sambandhamaina vishayalu kuda nu athariki bodhinchamani prabodhinchadu ee yokka chakravarti.
1: Hiranyakashyapu said that although he is a small child, tempt him into the family life and describe the type of relationship between the husband and wife.
0: Deenini gurtinchi toti vidyarthulu cherchukoni chakkani kathalu cheptu vastunnadu Prahaladudu.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ అండ్ బిగాన్ టీచింగ్ దెమ్ సర్టన్ లెసన్స్.
0: పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథలో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు.
1: డియర్ బాయ్స్, ఐ హమ్ రిమెంబరింగ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నెరేటెడ్ బై నారద విచ్ ఈస్ రాదర్ ఇంట్రెస్టింగ్.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
1: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల కోరును భరించుకోలేక అతను నిరంతరం కొరను చింతించుకునేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్, హీ వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: మ్యారీడ్. ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి కోరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: This king put up two pendals in order to find out whether there is any human being who is not worried after being married.
0: ప్రతి వ్యక్తికుడును దీని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాలపైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
1: On the one pendal there was a particular thing written and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives would go into one pendal, people controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్ష ఇవ్వచ్చుననుకునే ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్
0: మెంట్ కావస్తుండాలి. ఎవ్వరూ ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
1: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకానొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి ఒక పెండాల్లో నిల్చుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్.
0: సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దేర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యము పలకమని చెప్పాడు.
1: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్ లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడినటువంటి వాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గోన్. ఐ ఆమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్, బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ కమ్ ఇన్ టు దిస్ పెండాల్. ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్, కమ్ వాట్ మీ.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంటే చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వైఫ్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్, ఇట్ ఈస్ స్వేర్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్.
0: దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ సట్లర్ దాన్ ది
0: ఇంద్రియముల కంటే అతి సూక్ష్మమైనటువంటిది శరీరము, అనగా మనస్సు.
1: మైండ్ ఈజ్ సట్లర్ దాన్ ది సెన్సెస్.
0: మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి.
1: Intelligence is subtler than
0: buddhi kante ati sukshmamainatundi atma.
1: Atma is subtler than the intelligence.
0: Sarvam kudunu atma vasham kavasu tappadu.
1: Everything has to be under the control of atma.
0: Kanuka manavattamulo indriyamulo anetundivi maha balavantaramainatundivi.
1: Sense organs at the same time are very powerful with reference to human beings.
0: Ee indriyamulo mottamota manam arikattinappude జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్ ఓన్లీ వెన్ వీ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈనాడు యువకులు ఇంద్రియములను అరికట్టలేకపోవడం చేతనే వారి యొక్క నడతలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గం అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ they have not been able to control the sense organs.
0: Vakkaraina kudanu classroom lo kani kadala medalaka sarina reetilo kuchuneetunti yokka vidyarthi kanipinchatam ledu.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: Ye vidhanga nadachali, ye vidhanga kurchovali, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రమూ తెలియదు.
1: దే రియలీ డు నాట్ నో ఈవెన్ లిమిటెడ్ వే వాట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ వాకింగ్, టాకింగ్, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, you should fix your vision only on your friend, should not go on looking this side
0: but vidhamulaga kudunu prasarimpa cheyakudadu.
1: You should not divert your vision this side and that side.
0: Idi yuvakulaku chaala pramadamainatundi.
1: This is a great
0: drishtini sariyainatundi drishtiga taanu nilipukodaniki chuchukovali.
1: It is very essential for the youth to have proper vision.
0: Evartoneina maatladutunnappudu aneka rakamulaga kudunu anni angamulu kudunu kadilistu untaru.
1: When you are talking to someone, you are not steady at all.
0: Kontamandi maatladutunte upanyasalu chestunte pedda dance aadinattiga untadi, chetulu kaallu anta aadistu idantha vikaramainatundi chestulu ga roopondutayi.
1: Some people when they are talking or giving a speech, they make such gestures, moving their hands etc.
0: Angamulu aadinchakunda maatladali.
1: One should be able to speak without making unnecessary
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నము చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇంద్రియములు అభ్యాసం చేత అవి ఆ సరైన మార్గంలో ప్రవేశిస్తాయి.
1: If you make efforts in this direction, you would be able to, on account of practice, కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుకనే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానకర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి ఒక్కదానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: బజార్లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku teenanta kuda nu prahladudu idi yavana sannipathakam yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chustukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi sannipathakam
1: and walk. That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి, తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాడ్స్ యూ ఇన్ టు ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: దే దెమ్సెల్వ్స్ బికమ్ ఇంటు ఎ స్మాల్ బండిల్ లైక్ ద బండిల్ క్యారీడ్ బై ఎ వాషర్మన్.
0: ఉంగి చాలా కుక్కిచ్చి పండుకుంటాడు.
1: దే బ్రింగ్ ఆల్ దీస్ లింబ్స్ సో క్లోజ్
0: అనేక రోగములకు కూడా గురి అవుతారు.
1: On account of such posture, people would suffer from various ailments.
0: ఇన్న సమయం లోపల ఏ 77 మాదిరి ఇట్లు కుట్టుంటారు. ఇది మంచిది కాదు.
1: ఈవెన్ సిట్టింగ్ పోస్చర్ వెన్ దే సిట్
0: స్పైనల్ కాలం బెండ్ అయిపోతే అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ వైల్ సిట్టింగ్ యూ బెండ్ ది స్పైనల్ కాలం యూ గెట్ ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్.
0: నడిచే సమయంలో చక్కగా కర్ర వలె నడచాలి.
1: వైల్ వాకింగ్ యూ షుడ్ వాక్ లైక్ ఎ స్ట్రైట్ స్టిక్.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్
0: తీగవలే చుట్టుకోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణ కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవు ఎందుకు ప్రవేశించాలి?
1: He goes on asking, what are they talking? Why do you bother about such a thing?
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఈ కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say? What did the other person say? Why are you bothered about such things?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: ఎవరి విషయంలోనూ కూడా మనం ప్రవేశించరాదు.
1: Do not bother yourself about others.
0: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: Mind your business and confine to yourself.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ లూజ్ యువర్
0: రెస్పెక్ట్. ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ యూ.
0: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
0: Edena neeku avasaram unte good morning, good morning, how are you, how are you ante talinke emu.
1: Let the greetings be good morning, good morning, how are you.
0: Ee bazaar lo ninchukoni maatadeetuvanti oka durabhyasam maha cheddadi.
1: It is a great weakness and a defect టు గో అండ్
0: అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: బజార్ లో పోయే సమయంలో యువకులు ఎవరు కూడా మాట్లాడరాదు.
1: While walking on the road, the youth should not indulge in
0: talking. అదుపులో పెట్టుకోవాలి.
1: Control your sight.
0: మనం మనుషులము, కాకులం కాదు.
1: We are not crows, we are human beings.
0: కాకులైతే అటు ఇటు ఒక్క క్షణమైనా కూడా మనం స్థిరంగా ఉంటుండము.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటుంది.
1: ఫర్ ది యానిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఈస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. అట్టు
0: కాకుండా వంగిపోతే ఇది సక్రమమైనటువంటి మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలం బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని యందు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101.
0: అందులో ఒక్క నాడము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
1: దేర్ ఇస్ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యూనిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal column.
0: అందులోపల 9 to 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th
0: సుషుమ్న నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్ లేకే వాసర నీవార శోకవర్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్ లేకే వాసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటి ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్నిస్ ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ,
1: యూ లై డౌన్.
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: కారును అంబుల్ వాళ్ళే వంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా నువ్వు తలకెక్కదు.
1: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
0: ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తితే అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
1: ఇఫ్ యూ రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరైనటువంటి జ్ఞాపకశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని తాను చదవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ నీకు ఆసక్తిగా ఉంటే బుక్ కట్టి పెట్టి నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
1: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటిగా ఉండినప్పుడు చదవకూడదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్, టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetru kaalu adurutai.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
1: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa endundinappudu sariyainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
1: That is why students should observe certain
0: ee ghanakaryamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకున్నా కూడా దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థ కామోత్సవం యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
0: ముఖ్యమైనటువంటిది అయినప్పటికీ
1: బాడీ ఈజ్ ఇంపార్టెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన స్థితి యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పెట్టుకుంటాం.
1: వీ టేక్ ది స్లీపర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పెట్టుకోవాలి?
1: Why should you take the slippers into hand? What is the need for
0: it? పాదాలను రక్షించుకునే నిమిత్తమే నీవు దాన్ని చేతిలో పెట్టుకోవాలి.
1: In order to protect your own feet, you have to take the slippers.
0: అదే విధముగానే అవి చెప్పులు చాలా విలువగానటువంటి అయినప్పటికీ,
1: although slippers are not valuable things,
0: దానిని మనకు అవసరమైనట్టుగా వినియోగించుకునే సమయంలో దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: If you want to really use them properly, you may have to show that type of respect.
0: దీని వల్ల కొన్ని ప్రమాదములు కూడా తప్పిపోతాయి.
1: By such a method, you can save yourself from
0: యుద్ధ సమయమునందు 9వ దినము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: On the 9th day in Mahabharata war, Bhishma took a vow.
0: పాండవులను హతమారుస్తాను రేపటి దినం లోపల అని ఒక ప్రతిజ్ఞ చేశాడు.
1: By the end of tomorrow, I am going to destroy Pandavas.
0: ఈ వార్త ద్రౌపది చెవిలో పడింది.
1: ద్రౌపది heard this news.
0: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
1: She cried profusely.
0: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
1: కృష్ణ,
0: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
1: కృష్ణ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ అస్ సో ఫార్, కెన్ యూ నాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్షన్ టుడే? భీష్మస్ వౌ కెన్ నెవర్ బికమ్ ఏ లైఫ్.
0: అతను సత్యవాక్ సంపన్నుడు.
1: He is the one who is
0: అతని వాక్యములకు ఏనాడు కూడా విరుద్ధము జరగదు.
1: His word can never go wrong.
0: కనుక నా పతులు యొక్క మరణం సమీపిస్తూ వస్తుండాలి.
1: ది ఎండ్ ఆఫ్ మై హస్బెండ్స్ ఇస్
0: ఈ జగత్తునందు నీవు తప్ప నాకు పతిపిచ్చ పెట్టి వారు మరొకరు లేరు.
1: ఐ హావ్ నన్ ఎల్స్ హూ కెన్ గివ్ మీ ప్రొటెక్షన్ ఎక్సెప్టింగ్ యూ.
0: గట్టిగా పట్టింది.
1: She held the lotus feet of Krishna firmly.
0: కృష్ణుడు చెప్పాడు, అమ్మా, ఏ ఒక్కదానికైనా కూడా కొన్ని ఉపాయములు అత్యవసరము.
1: Well, amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
0: ఈ ప్రాకృతమైనటువంటి లోకమునందు, ఈ లౌకికమైనటువంటి జగత్తునందు కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా దీనికి అత్యవసరంగా ఉపయోగపెట్టాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దే మే బి నీడ్ ఫార్ యూజింగ్ సర్టన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
1: If we have to really achieve certain things, we may have to do things which are not normally not undertaken.
0: అది కూడాను అల్పుడను అనేటువంటి ఒక భేదభావం కూడాను పెట్టుకుని రాదు.
1: We should not have any kind of difference and idea whether we should do this or not under certain circumstances.
0: కనుక నేను చెప్పినట్టు చేయి.
1: Follow my word.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ, నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తానన్నాను.
1: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. I would never disobey you, Krishna, even at the cost of my life.
0: 10 గంటలైంది.
1: It was 10 o'clock in the night.
0: పాండవులు పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు. కౌరవులు కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
1: Pandavas were resting in their tents and Kauravas in theirs.
0: కాని ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితుల యందు మాట మాత్రం అన్నాడే కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు. అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తాను చాలా బాధపడుతూ ఉన్నాడు.
1: అండర్ ది ఫిట్ ఆఫ్ యాంగర్ అండ్ స్వేడ్ బై యాంగర్ హీ వౌడ్ దట్ హీ వుడ్ కిల్ పాండవాస్. బట్ హీ బిగాన్ రిపెంటింగ్, హౌ కెన్ ఐ కిల్ సచ్ పీపుల్ హు ఆర్ నోబుల్, హు ఆర్ వర్చ్యుయస్, హు ఫాలో రైచియస్నెస్. అండ్ that was his state of mind at that time.
0: ye matramo aaharam teeskoledu,
1: he did not even
0: nidra raavatam ledu,
1: he was not getting sleep. He did
0: kevalam atu itu tirugutunnadu. Inni ye reethiga nenu cheyali, naa maatanu ye reethiga nenu dakkinchali, naa maatanu ye reethiga nenu nilabettukovali ani vicharam chestu tirugutunnadu.
1: He was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: లీలా నాటక సూత్రధారి అయినటువంటి భగవంతుడు ఎన్ని యుక్తుల చేతనైనప్పుడు కష్టములు తప్పించవచ్చు?
1: గాడ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ కెన్ సేవ్ ఎనీ పర్టికులర్ సిచ్యుయేషన్.
0: ద్రౌపదికి చెప్పాడు, అమ్మా ఈ పరిస్థితులు ఎందు నేను నీవు ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
1: వెల్ మదర్ హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ people are like crows, they may talk ill of us when we are going in this late hour.
0: Ninchu munduga bayil deri vellu,
1: you go a little ahead of me.
0: Bhishma charuni yokka tent,
1: that is the tent of Bhishma.
0: Nenu venakala vastanu annadu.
1: I'll follow you behind.
0: Ime aa kaalam lopala rajakumartulu yokka cheppulu chaala shabdam tho undetundivi.
1: The footwear worn by the princess during those days used to produce a particular type of sound.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి ఒక చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ యూ కెనాట్ వేర్ నౌ, యూ గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
0: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
1: హి ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇన్ టు హిస్ హ్యాంకీ అండ్
0: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు యోచిస్తూ, నీవు సర్రని వెళ్లి అతని పాదాలపైన పడు.
1: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
0: కేవలం పదిహేను మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
1: యు ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది, అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాలపైన పడి గాజులు శబ్దం అయిపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండినటువంటి భీష్ముడు ఈమె ఎవరో సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్, హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళీ భవ.
0: తక్షణమే ఈమె ఆనందించి, పితామహా నేను దానిని కోరే వచ్చాను.
1: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
0: ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margalini neeku choopincharu ani prashnistu vastunnadu ee bhishmudu.
1: Bhishma question Draupadi, who is it that prompted you to do this particular thing? Who is that strategist who sent you like this?
0: Bhishmini yokka vaaku tappadu.
1: Bhishma's word can never go wrong.
0: అతని గాంగేయుడిగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్య స్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
1: All the vows which Bhishma had taken had to get fulfilled automatically because of his own power.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: In a short while Krishna entered the tent.
0: Krishna, ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు, కనుక ఇదంతా నీ ప్లాన్ గానే ఉంటుందని హెచ్చరించాడు భీష్ముడు.
1: భీష్మ టోల్డ్ కృష్ణ, ఇట్ లుక్స్ యాజ్ దో,
0: కానీ ఒక ఎంటైర్ థింగ్ కూడా సంతోషమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
0: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: దెన్ హీ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ హంగ్రీ.
0: చింత ఉండినంత వరకు ఆకలి ఏమాత్రం మనకు తెలియదు.
1: అంటిల్ వన్ ఈజ్ వరీడ్ వన్ వుడ్ నాట్ బి అవేర్.
0: దుఃఖంతో ఉండినటువంటి వాడు విందులో ఆరగించడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ సాడ్ విల్ నాట్ ఆల్సో రిమెంబర్ హిస్ హంగర్.
0: ఈ దుఃఖం నివారణ అయ్యేటప్పటికి ఆకలి అతనికి కనిపించింది.
1: ది మొమెంట్ హీ వాజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ సారో హీ ఫెల్ట్ హంగ్రీ.
0: ఏమిటి నీ శంకలో ఉన్నటువంటివి అని అడిగాడు.
1: భీష్మ ఆస్క్ కృష్ణ, well, what is it that you are carrying in your hand?
0: Our slippers kinda vesadu idi Draupadi vi ani.
1: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
0: Ee Bhishmuni yokka kanti daralu chaala veegamga kaarutu vachayi.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: Bhakta samrakshanakai neevu enni vidhakamainatundi yokka baadala padtaavu idi kudanu nee neelalo okati.
1: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
0: ఇది చేయతగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
1: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
0: కనుక ఈ విధమైనటువంటి సమయంలో చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటిది ఏమాత్రమూ మనం పాటించరాదు.
1: If one has sense control and equanimity of mind, one would not bother
0: parlaku upakaram chesetunte vishayam nandu kani
1: in doing something good for others
0: parlanu sariyanti margamlo pette nimittam kani
1: in order to keep people
0: manu rendintine tyagam cheyatam lopala manu siddhangane undali.
1: We must be prepared to sacrifice anything
0: kani aa yokka tyagam lopakudanu సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్
0: ఏదో రైతుగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్.
0: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరి అయిన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the right path.
0: విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
0: భారతీయ మహర్షులందరూ కూడాను ఇలాంటి పవిత్రమైన మార్గమును అనుసరించడం చేతనే వారికి దేదీప్యమానమైనటువంటి యొక్క తేజస్సు, వారు చిరంజీవులుగా కొన్ని గౌరవ మర్యాదలు నిలుపుకోగలిగారు.
1: ద ఏన్షియంట్ వన్స్ ఎంజాయ్డ్ ఎ లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద స్ప్లెండర్ బికాస్ దే ఫాలోడ్ ద రైట్ పాత్ అండ్ స్టడీ ద స్క్రిప్చర్.
0: అట్టి మహర్షుల యొక్క సాంప్రదాయంగా ఈ విద్యార్థులు రూపొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఫాలో ది పాత్ లైడ్ డౌన్ బై దీస్.
0: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
1: యూ షుడ్ రియలీ బికమ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది కల్చర్.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: వీ హావ్ సెడ్ ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కానీ నా ఉద్దేశము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ ఏ కల్చర్.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru spiritual veru ani rendu kudanu manu vibhagam cheyaradu.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasaswaroopame mana yokka samskruti.
1: Our culture is the very essence of the entire spirituality.
0: Ee samskruti sanskritam nunchi vachinatundide.
1: The culture has come from sanskritam.
0: Ee sanskritam aneetundi kevalam samskaramto yerpadinatundi.
1: This sanskritam has come from the life itself.
0: Ee samskarame aadhyatmikam
1: and that samskara is spirituality.
0: Aadhyatmika margam chetane anni sanskrutulu kodanu aavirbhavistu vachayi.
1: All the culture has emanated from spirituality.
0: Anninti endu unnadi okkate.
1: There is only one thing which pervades all.
0: Ekam sat.
1: And that is truth, and that is truth.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: ది కల్చర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఈజ్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ ఓన్లీ.
0: మనం ఎన్ని రకమైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటిది ఏ రీతిగా మనం గుర్తించగలమో, అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: జస్ట్ యాజ్ ఆల్ స్వీట్స్ ఆర్ ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ షుగర్ వాట్ ఎవర్ ది డిఫరెన్స్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్, సిమిలర్లీ వాట్ ఎవర్ బి ద కల్చర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, దే హావ్ ఆల్ కమ్ ఫ్రమ్ ద స్పిరిచువాలిటీ ఓన్లీ అండ్ ద బేసిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పిన రెండు డివైడ్ చేయడం మంచిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు డివైడ్ కల్చర్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ యాజ్ ఎ హోల్ ఎంటిటీ.
0: స్పిరిచువాలిటీ అని ఉంటుంటే అందులోనే కల్చర్ ఉంటుండాలి.
1: If you concentrate on spirituality, culture is
0: shariram ante emiti.
1: When you say physical body, what do you mean by
0: kannu mukku noru kaaru chevu kadupu tala anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: angam prathyekinchi okka shariram kaaneru.
1: Each limb cannot be a body in itself.
0: Kanaku mana yokka shariramme anni angamlato koodinatundi shariramme ide vishyam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: ee vishwam vishna swarupam,
1: this entire vishwam, the world is
0: kanaka sarvamu manayante untundali,
1: is the form of Vishnu itself. Everything is within us.
0: దీన్ని విభాగం చేయటం మంచిది కాదు. ఇది లౌకికము, ఇది ఆధ్యాత్మికము, ఏమాత్రం కూడా విభాగం చేయకూడదు.
1: డివైడింగ్ సంథింగ్ యాజ్ వరల్డ్లీ అండ్ సంథింగ్ యాజ్
0: ఏకత్వమే దివ్య సృష్టికి మూల కారణము.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: Aa vittamlo rendu baddalu untayi.
1: You take a seed, it has two blades.
0: Aa rendu baddalu cheri undinappude adi mokkaga vrutchanga abhirudhi avutundi.
1: When these two blades are intact and when it is seed,
0: rendu rendu baddaluga chinchi vesthe deeniki srushte undadu.
1: If you remove that into two parts, then it is not possible.
0: Ee rendu baddala paina kudunu paina oka husk, oka charmam undali.
1: On these two blades there is need for husk, then only it is possible to raise any crop.
0: Danine sanskruti annaru.
1: That alone is real culture.
0: Aithe deenini adi adi deenini vadali undadaniki veelu kaadu.
1: It is not possible for one to remain without the other.
0: Kanuka rendinti yokka ekatvame bharatiya sanskruti kaani videsham yokka sanskruti kaani sarva sanskrutini kodanu ee ekatvamto koodinatuntivi.
1: There is unity running through all these diverse cultures, whether it is Bharatiya
0: ante vichala bhavamu lenatunte varu kanukone okkokaru madoka samskruti madoka samskruti madoka ee vidhanga vibhajistu vacharu.
1: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
0: Idu nadi Hindu matamu, idu nadi Christian matamu, idu nadi Islam matamu, idu nadi Bauddha matamu ani ee vidhanga vibhajinchadam lopala idi sankuchitame kaani vishalam kaadu.
1: Narrow mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
0: Idi religion ante edo oka pratyekamainatundi kaadu.
1: When you say religion, it is not something different.
0: Religion ane chudadaniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
1: Realize itself is religion.
0: అంతే కాని ఇది ఒక నాలుగు రిలీజియన్, నేను ఒక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
1: ఇఫ్ వన్ హ్యాస్ రియలైజ్డ్ వన్ ఈస్ ఫాలోయింగ్ రిలీజియన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అట్ ఆల్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రియలైజేషన్.
0: సరైన సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ ఎ కరెక్ట్ హార్మనీ బిట్వీన్ మెనీ థింగ్స్.
0: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్నిహిత సంబంధం ఉన్నది.
1: There is mutual relationship between body
0: and శరీరము, శరీరము లేని ఇంద్రియము ఉండటకు వీలు కాదు.
1: There cannot be body without senses.
0: అదే విధంగానే మనస్సుకు, ఇంద్రియములకు, శరీరములకు కూడాను సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way there is relationship between mind, sense organs.
0: అదే విధంగానే తిరిగి బుద్ధి, మనస్సు, ఇంద్రియము, దేహము కూడాను సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way there is mutual relationship between the intelligence, mind,
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్లాడు.
1: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు,
1: ధృతరాష్ట్ర
0: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
1: కృష్ణ టోల్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్, కజిన్.
0: నీవు పాండవులపైనే ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపైన మాత్రం ఎందుకు చూపకూడదు?
1: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
0: Bhagavantudaina neeke itti bhedam undavachuna?
1: You are God. Can God have such kind of partiality?
0: Dhritarashtra, neevu kevalam bhautikamaina andude kaadu, jnanaantudu kuda nu neevu annadu.
1: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
0: ఇక్కడ పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం నీకు చెప్తున్నాను.
1: ఐ విల్ టెల్ యూ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ పాండవ.
0: ఎవరు నన్ను ఆశ్రయిస్తారో,
1: హూ ఎవర్ టేక్స్ షెల్టర్ అండర్ మీ,
0: ఎవరు నన్ను సరైన మార్గంలో ఎన్నుకుంటారో,
1: హూ ఎవర్ హ్యావ్ జస్ట్ చోజన్ మీ,
0: ఎవరు నాకు శరణాగతి అవుతాడో,
1: హూ ఎవర్ సరెండర్స్ టు మీ,
0: వారిని నేను ఆదరించక తప్పదు.
1: ఐ విల్ హ్యావ్ టు ఎక్స్టెండ్ ప్రొటెక్షన్ టు దెమ్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో నారదుడు కూడా అడిగాడు, నారాయణ నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పిన కోరాడు.
1: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఏ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
0: అడ్రస్ అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్, దిస్
0: ఇస్ భక్త యత్ర గాయంతి తత్ర తిష్టావి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ నారద, నారద విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ టోటల్ డివోషన్ థింక్స్ ఆఫ్ మీ అండ్ సింగ్స్ మీ దేర్ ఐ గెట్ ఎస్టాబ్లిష్డ్, దిస్ ఈజ్ మై రియల్ అడ్రస్.
0: పాండవులకు నాకు ఉండేటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ, లెట్ మీ టెల్ యూ,
0: ఇది దేహము,
1: దిస్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: నీకు రెండు కాళ్ళు ఉన్నాయి,
1: దెర్ ఆర్ టూ లెగ్స్.
0: కడుపు ఒకటి ఉంటుండాలి,
1: దెర్ ఇస్ అ స్టమక్.
0: భుజములు రెండు ఉంటున్నాయి,
1: దెర్ ఆర్ టూ షోల్డర్స్.
0: ఒకటి ఉంటుండాలి,
1: దెర్ ఇస్ వన్ హెడ్.
0: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ కెన్ బి కాల్డ్ ఎ బాడీ.
0: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు,
1: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్,
0: అర్జునుడు భుజమును వంటి వాడు,
1: అర్జున మే బి కంపేర్డ్ టు మై,
0: భీముడు కడుపు వంటి వాడు,
1: భీమ మే బి కంపేర్డ్ టు మై,
0: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు,
1: నకుల సహదేవ మే బి కంపేర్డ్
0: టు మై లెగ్స్. ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
1: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్ హార్ట్.
0: ఈ గుండె లేకపోతే దేహము లేదు.
1: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ,
0: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు.
1: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ,
0: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ.
0: అదే విధముగానే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్
0: బాడీ, అన్ని ఒక్క రూపం
1: అండ్ ఇంటెలిజెన్స్
0: అండ్ ఏకం సత్ ఒకటే రూపమే.
1: There is only one form.
0: ఏక దేహమును అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: God takes different forms. Just as without heart, the physical body is...
0: దేహము లేకపోతే గుండె మనకు కనిపించదు.
1: And without the physical body...
0: కనుక పాండవులకు నాకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
1: This is the type of close relationship.

0: ఏక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటారు.
1: గాడ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ జస్ట్ యాజ్ డిఫరెంట్ బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక మనము ఇంద్రియ విషయాలను, దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాం. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు, బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
1: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.

0: కలిమియో లేమియో చూడక పలు బాధల కోర్చియుంద్రు.
1: ఎవరి కోసం?
0: బాబా కొరకై.

0: Sai has taken a firm resolve to establish faith in God and to wipe out atheism and materialism which have established themselves firmly in the world, and that he does through love.
1: Premaswarupulara.
0: Embodiments of divine love.
1: Manavulandaru. దేహ నిర్మాణములో ఎట్టి భేదము లేకపోయినప్పటికీ సంస్కారమునందును భావములందును తలంపులందును అనేక భేదములుగా కనిపించుచున్నది.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఫిజికలీ స్పీకింగ్ దేర్ మే నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ థాట్స్, దేర్ ఫీలింగ్స్, ది టెండెన్సీస్ విచ్ దే హావ్ కల్టివేటెడ్ ఫ్రమ్ బర్త్ ఆఫ్టర్ బర్త్, there will be differences between man and man. There are differences.
1: Manava samuhame desamu.
0: A country consists of people.
1: Pai satyame dehamunu kudanu desamunu kudanu anvayistundi.
0: This truth is applicable to the country as well as to the body.
1: Bhugola vatavaranam landu etti bhedamulu lekapoyinappatikini desha prajala జీవన విధానమునందు అనేక భేదములు మనకు కనిపించుచున్నవి.
0: దేర్ మే నాట్ బి మచ్ డిఫరెన్స్ ఇన్ ద జియోగ్రఫికల్ సిచ్యుయేషన్ అండ్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈవెన్ దో దే మే బి ది సేమ్, దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్ బిట్వీన్ పీపుల్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ.
1: ఇట్టి భిన్నత్వమే మానవత్వానికి గుర్తు.
0: దిస్ ఈజ్ ది వెరీ సింబుల్ అండ్ ఎ సిగ్నిఫికెంట్ సింబుల్ ఆఫ్ హ్యుమానిటీ.
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది అవాంగ్మానస గోచరమైనది.
0: This cannot be seen by the word of mouth.
1: త్రికాల భాగ్యమైనది.
0: This transcends all the three times.
1: ఈ సత్య పదార్థమును గుర్తించే నిమిత్తమై అనేక మంది జిజ్ఞాసులు దీనికి అనేక విధములైన మార్గములందు దీన్ని ప్రయత్నం సల్పుతూ వచ్చారు.
0: To recognize this particular truth, the transcendental truth, the seekers of truth have undertaken various types of spiritual exercises.
1: Jignasulena manavulu yandu aneka vidhamulainatuvanti bhedamulu kanipinchutunnavi.
0: There are differences between seekers of truth.
1: Ee bhedamulu prakrutiki oka vikaramulu kaneravu.
0: These differences are a manifestation of the nature.
1: ఈ భేదములన్నీను ప్రకృతి యొక్క ఔన్నత్యములకు సోపానములే.
0: ఆల్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్.
1: ఇట్టి భేదత్వం అనేటువంటిది మానవుని యందు ఉండటం చేతనే ఐకమత్యమునకు ఏకత్వమునకు అనేక ప్రయత్నములు సల్పుతూ వస్తున్నారు.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ డిఫరెన్సెస్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యూనిటీ and accomplish the highest things.
1: Brahmananam anekattvam anaga brahmanulanuga kevalamu oka varnamulandu kani leka paddhatulu endu kani binnatvanga undinatunte vaaru kaneradu.
0: Brahmin, the word Brahmin, does not refer to the any particular person based upon caste.
1: Satya padarthamulaku sariyinatunte vidhamlo దాని జిజ్ఞాసగా సల్పి సత్యాన్ని గుర్తింపచేయనటువంటి వారు బ్రాహ్మణుడు అని.
0: ఎనీ పర్సన్ హూ ఈజ్ అ సీకర్ ఆఫ్ ట్రూత్, హూ మేక్స్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ట్రూత్ ఈజ్ అ బ్రాహ్మణ్.
1: సత్య పదార్థము జిజ్ఞాస సల్పినట్టు వారే బ్రాహ్మణుడు అని కూడా దీని యొక్క అంతరార్థము.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఈజ్ ఎనీ పర్సన్ హూ ట్రైస్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్.
1: ఏ దేశం వారైనను కావచ్చు,
0: to whichever country one belongs,
1: ye kalam varainanu kavachunu,
0: he may belong to any particular time.
1: Satya jignasalu salpinattu vanti varu brahmanulu aneetundi satyanni manam gurtinchali.
0: Seekers of truth are the brahmins. This truth has to be recognized by us.
1: Kanuka ekatvamunu binnatvamuga bhavinchi anekatvanni penchi divyatvanni visarimpa cheyatamu idi sariyinatundi oka margamu kadani kodanu khandinchindi shruti.
0: Shrutis have declared that by finding diversity forgetting unity is not the correct approach to understand truth.
1: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ఇట్ హస్
1: ఒక్క సత్యముని అనేక మంది అనేక విధములుగా దర్శించి అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చారు.
0: ఇట్ హస్ డిక్లర్డ్ ద ట్రూత్ ఈజ్ వన్ బట్ డిఫరెంట్ పీపుల్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ విజన్ ఆఫ్ ద ట్రూత్ అండ్ దే హావ్ డిక్లర్డ్ వాట్ దే హావ్ సీన్.
1: ఇట్టి జిజ్ఞాస నుండి వెలువడినటువంటిదే ప్రాచీనమైనటువంటి షడ్దర్శనములు.
0: షడ్ దర్శనాస్, ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఆఫ్ షడ్ దర్శనాస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన వైదిక సాంప్రదాయములను మనం ఈనాడు దర్శించటం కాని లేక విచారించటం కాని తగినటువంటి యొక్క సమయము కానేరదు.
0: టుడే వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ ఆపర్చ్యూన్ టు హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్.
1: ఈ షడ్దర్శనముల యొక్క మార్గములు భిన్నంగా ఉండినప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
0: దీ షడ్ దర్శనాస్, సిక్స్ దర్శనాస్ మే బి ప్రీచింగ్ సిక్స్ పాత్స్ బట్ ది గోల్ ఈస్ ద సేమ్.
1: కానీ ఈనాడు దేశము భిన్నత్వముతో కూడి అభావం అనేటువంటి యొక్క వాదముతో మునిగటం చేతనే ఇలాంటి సద్దర్శన సాధనలకు తగినటువంటి అవకాశము లభించటం లేదు.
0: బట్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్ ఇన్ అన్నెసరీ ఆర్గ్యుమెంటేషన్ అండ్ దేర్ ఫర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ ద కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ షడ్ దర్శనాస్.
1: భౌతికవాదము ప్రపంచంలో వ్యాపించటం చేతనే ఈ షడ్దర్శనముల యొక్క ప్రభావము కూడాను గుర్తించడానికి తగినటువంటి వాతావరణం కూడాను ఏర్పడలేకపోతున్నది.
0: ఎక్సెసివ్ మెటీరియలిజం అండ్ మెటీరియలిస్టిక్ అప్రోచ్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ షడ్ దర్శనాస్.
1: భౌతిక వాదం అనగా కేవలం పంచేంద్రియములే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యమును ఉంచుకొని
0: ద మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ఇన్ ద ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచేంద్రియముల యొక్క కలియక చేతనే చైతన్యం ఏర్పడుతున్నదని
0: దే ఆల్సో బిలీవ్ దట్ ది ఎంటైర్ క్రియేషన్ హాస్ టేకన్ ప్లేస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దిస్ ఫైవ్.
1: ఈ చైతన్య పరిణామమునకు కేవలం భౌతిక పరిణామమే మూలాధారమని
0: ఫర్ ది ఎంటైర్ లైఫ్ ఇట్ ఈస్ ది ఫిజికల్ వరల్డ్ విచ్ ఇస్ ది బేసిస్. దిస్ ఇస్ దర్ వ్యూ.
1: ఇలాంటి పరిణామ తత్వం అనేటువంటిది ఆశించేటువంటి వారు భౌతికవాదులని
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ దిస్ దే హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ద మెటీరియలిస్ట్.
1: వీరి సిద్ధాంతం,
0: దిస్ ఈస్ దేర్ ఫిలాసఫీ.
1: భౌతికవాదం అనేటువంటిది జడ స్వరూపము.
0: ద మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఈజ్ ఎన్ ఇనర్ట్ వన్.
1: ఇది పరిమితమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: దిస్ ఈస్ లిమిటెడ్ బై ది ఇట్స్ ఓన్ కెపాసిటీ.
1: పరిమిత శక్తితో కూడినటువంటి పంచేంద్రియముల నుండి చైతన్య ప్రభావం అనేటువంటిది ఆవిర్భవించడం అనేటువంటిది ఇది అవైదికము.
0: ఇట్ ఈస్ అపోజిట్ టు ద వేదిక్ వ్యూ దట్ దీస్ ఫైవ్ సెన్సెస్ కెన్ కాంప్రహెండ్ ద ట్రూత్ అండ్ లైఫ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్
1: కనుక భౌతికవాదమును ఖండించుతూ ఇది సత్యమైనటువంటిది కాదనియు జడమైనటువంటిదనియు పరిమితం కూడినటువంటిదనియు దీనిని విమర్శించుతూ కేవలము ఆధ్యాత్మిక వాదం అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చింది.
0: ద స్పిరిచువాలిటీ అండ్ ది ఫిలాసాఫిక్ వ్యూ కాంట్రడిక్టెడ్ అండ్ అపోజ్ ద వ్యూ టేకన్ బై ది మెటీరియలిస్ట్ అండ్ దట్ ఈస్ హౌ ద ఫిలాసాఫిక్ వ్యూ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్.
1: ఆధ్యాత్మిక వాదమునకు ఆత్మనే ఆధారం.
0: ఫర్ ద స్పిరిచువలిస్ట్ ద ఎంటైర్ బేసిస్ ఈజ్ ఆత్మ.
1: ఇది అపరిమితమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఇన్ఫైనైట్.
1: ఇలాంటి అపరిమితమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రబోధించుతూ పరిమితమైనటువంటి భౌతిక వాదమును ఇది కేవలము ఒక జడమనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: దే హ్యావ్ టేకన్ వ్యూ దట్ ఆత్మ విచ్ ఈజ్ ఇన్ఫినైట్ ఈజ్ అపోజిట్ టు ద లిమిటెడ్ వ్యూ కన్ఫైన్ టు ద సెన్సెస్ అండ్ ద మెటీరియలిస్టిక్ అప్రోచ్.
1: పాదోశ్య విశ్వం సేదం అనగా త్రిపాదోశ్చామృతం దివి. ఈ మూల చైతన్యమునందు మూడు విధమైన యొక్క చైతన్యము ఒక భాగముతో కూడినటువంటిదే జడము అనేటువంటి దానిని శృతి నిరూపిస్తూ వచ్చింది.
0: శృతి హ్యాస్ ప్రూవ్డ్ దట్ త్రీ ఫోర్త్స్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రియల్ ఎనర్జీ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ ఆత్మ. వన్ ఫోర్త్ ఓన్లీ ఈజ్ బేస్డ్ అపాన్ ద మెటీరియల్స్.
1: కనుకనే చైతన్యము జడమును కదిలింపచేయుచున్నది కాని జడము చైతన్యమును ఆవిర్భవింపు చేయటం లేదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక వాదము నిరూపిస్తూ వచ్చింది.
0: ద స్పిరిచువలిస్ట్ హ్యావ్ టేకన్ వ్యూ దట్ ఇట్ ఈస్ ద లైఫ్ విచ్ ఈస్ మేకింగ్ ద ఇనర్ట్ ది లైఫ్లెస్ థింగ్ టు మూవ్ నాట్ ది లైఫ్లెస్ థింగ్ టు మూవ్ ఆర్ టు బ్రింగ్ అబౌట్
1: లైఫ్. ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా కొమ్మలు క్రింద వేర్లు పైన అనేటువంటి వాదములకు ఇదే ప్రమాణం.
0: ఇన్ భగవద్గీత దర్ ఇస్ ఎ డిక్లరేషన్ దట్ ది బ్రాంచెస్ ఆర్ డౌన్ అండ్ ద రూట్స్ ఆర్ అప్. దిస్ సీమ్స్ టు బి ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ ఆర్గ్యుమెంటేషన్.
1: చైతన్యమే జడమును కలిగింపచేయుచున్నది కాని ఉద్భవింపచేయుచున్నది కాని జడము చైతన్యమును ఆవిర్భవింపచేయటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఇనర్ట్ మెటీరియల్ విచ్ ఇస్ గివింగ్ బర్త్ టు లైఫ్. ఇట్ ఈస్ ది లైఫ్ విచ్ ఇస్ గివింగ్ బర్త్ టు ద అదర్ మెటీరియల్స్. దిస్ ఇస్ ది వ్యూ టేకన్.
1: జగత్తులో మహత్తరమైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
0: ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ వెరీ పవర్ఫుల్ మెషీన్స్.
1: ఈ యంత్రముల నుండి అనేక విధమైనటువంటి శక్తివంతమైనటువంటి శక్తిపాతాన్ని ఆవిర్భవింపచేస్తున్నవి.
0: దీస్ మెషీన్స్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ పవర్ఫుల్ థింగ్స్.
1: ఈ యంత్రముల వల్లనే భూమండలము ప్రదక్షిణ చేయటం కానీ చంద్రమండలం చేరటం కానీ సంభవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ దాట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ది మూవ్మెంట్ ది స్పేస్ క్రాఫ్ట్స్ హవ్ బీన్ క్రియేటెడ్ అండ్ హవ్ బీన్ ఏబుల్ టు గో ఇన్ టు ద స్పేస్.
1: ఈ యంత్రములు జడరూపమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ సచ్ అదర్ మెషీన్స్ దే ఆర్ లైఫ్ లెస్.
1: అయితే ఈ యంత్రములు స్వత సిద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ విధమైనటువంటి ఫలితములు అందిస్తున్నవా అని ప్రశ్నించినప్పుడు ఇది ఏమాత్రం కూడా స్వత సిద్ధమైనటువంటి కావాలని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇఫ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ సచ్ ఐటమ్స్ లైక్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ బిగ్ మెషీన్స్ ఆర్ మేడ్ బై దెమ్సెల్స్ యూ విల్ ఆన్సర్ నో సర్టన్లీ నాట్ దే ఆర్ నాట్ మేడ్ బై దెమ్సెల్స్.
1: శక్తివంతమైనటువంటి యంత్రములను నిర్మించినటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ క్రియేటెడ్ సచ్ పవర్ఫుల్ మెషీన్స్.
1: అట్టి శక్తివంతమైనటువంటి యంత్రములను నడిపించినటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ బీన్ ఏబుల్ టు డ్రైవ్ అండ్ యూజ్ దెమ్ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్.
1: మానవుడు చైతన్య స్వరూపుడు.
0: మ్యాన్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: కనుక ఈ చైతన్యం నుండి ఏ జడమైనటువంటి యంత్రములు కదలడానికి ప్రయత్నించుతున్నవి కానీ జడము నుండి చైతన్యం అనేటువంటి ఆవిర్భవించటం కాదనేటువంటి సత్యాన్ని మనకు స్పష్టం చేస్తున్నవి.
0: ఇట్ ఈస్ క్లియర్ ఫర్ అస్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ది లైఫ్ ఫుల్ మ్యాన్ హూ ఈస్ మేకింగ్ ద ఇనర్ట్ మెషీన్స్ మూవ్. ఇట్ ది ఇనర్ట్ మెషీన్స్ కెన్ నెవర్ మేక్ ఎ మ్యాన్ మూవ్.
1: అన్నింటికీ మానవుడే ప్రమాణము, మానవుడే ఆధారము, మానవుడే గమ్యము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించడానికి వీలవుతున్నది.
0: ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ దిస్ టు రికగ్నైజ్ మ్యాన్ ఈస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. మ్యాన్ ఈస్ ద వెరీ గోల్. మ్యాన్ మేక్స్ ఎవ్రీథింగ్ మూవ్.
1: పశువు వలె ప్రకృతికి వశమై కేవలము ఒక బంధితుడై బాధించడం కాదు మానవత్వం యొక్క విశిష్టత.
0: ది స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ డజంట్ లై ఇన్ హింసల్ బీయింగ్స్ వేర్ బై యాజ్ ఎ బాండ్ స్లేవ్ ఆఫ్ ద నేచర్.
1: నరత్వం నుండి నారాయణత్వాన్ని పొంది
0: మ్యాన్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ ఇన్ టు నారాయణ.
1: ప్రకృతికి వశుడు కాక ప్రకృతిని పరిపాలించేటువంటి యొక్క అధిపతిగా తాను తయారయ్యేటువంటి అధికారం అతనికి.
0: హీ హాస్ గాట్ ది అథారిటీ అండ్ ది పవర్ టు కంట్రోల్ నేచర్ అండ్ నాట్ టు బి స్వేర్డ్ బై నేచర్.
1: బుద్ధిమంతుడైనటువంటి మానవుడు సంసారమునకు బద్ధుడై నేను అన్ని విధములైనటువంటి కష్టములకు లోబడినాడబట్టువాడనని ఏడ్చడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: ఎన్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ హీస్ he should not feel himself helpless as if he is bound by the family life and by the nature in the world.
1: Samsaram ninnu bandhinchadani vilapistunnavu.
0: He is crying helplessly as if he is bound by the samsara.
1: Samsaramaku chetulu gaani kannulu gaani kaallu gaani nooru gaani ledu kabadinchadaniki.
0: Samsara the worldly life, it does not have the eyes and the limbs which can bind man as
1: ee sankalpam leni bandhanaku moola karanam kaani samsaram kaadaneetundi satyanni kudanu spashtam cheyuchunnavi.
0: We have to recognize it is the thoughts and the desires which are binding us. We are not bound by anything other than our own thoughts.
1: ilanti baahyamainatundi yokka chintalaku manam lobadi nitya satyamainatundi yokka divyatvanni manam visvarishtu vastunnam.
0: Bound by such desires which are very powerful, we are forgetting our own divinity and we are feeling as if we are really helpless.
1: Samastham kudanu aatma nundiye aavirbhavinchutunnavu kaani pratyekamainatunti yokka sthitilo ee yokka jadamulu kudanu vartinchadam ledu.
0: It is the atma విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ నథింగ్ ఎల్స్.
1: లోకములో ప్రతి పదార్థం కూడాను పుట్టుటకు పూర్వం లేదు.
0: ఎవ్రీథింగ్ విచ్ యు సీ ఇన్ ద వరల్డ్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ యు.
1: పదార్థము రచించిన తర్వాత కూడాను లేదు.
0: ఆఫ్టర్ యువర్ డెత్ యు ఆర్ నాట్ అవేర్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్.
1: ఆద్యాంతములో లేనటువంటి పదార్థము మధ్యలో మాత్రం కూడాను లేనట్టుగానే మనం భావించాలి.
0: We should feel such things which never exist after our death, which never existed before our birth, so far as we are concerned.
1: మనలో కనిపించేటువంటి లేకుండా బ్రహ్మ స్వరూపమే కానీ బ్రహ్మ స్వరూపం కాదు.
0: Therefore we should feel such things which come are the form of our own delusion. They are not the form of divinity.
1: సముద్రపు ఒడ్డున వెండి వలె మెరుగుతున్నటువంటి యొక్క ముత్యపు చిప్పను చూచి వెండి బిళ్ళ అని భావిస్తుంటాం మనం.
0: On the banks of a ocean, when we see cowrie shells, we mistake them to be very valuable gems.
1: Vendi billa ani bhavinchinappudu kudanu adi muttapu chippame.
0: Even though you may mistake a useless shell as a precious gem, it is
1: kudanu adi muttapu chippane.
0: It always remains a shell which is
1: kevalam ni bhranti maatrame adi vendi billaga bhavinchinadi kani adi vendi billa kaaleradu.
0: It is on account of your own delusion. You consider that as a valuable thing, but otherwise it remains always
1: an illusion. మనం జగత్తుని అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడాను కేవలం ఆపోహలు మాత్రమే కాని ఇది ఆత్మస్వరూపం కాదు.
0: సిమిలర్లీ వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్ టుడే ఆర్ ఓన్లీ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ డెల్యూషన్. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇన్హెరెంట్ పవర్.
1: బ్రహ్మతత్వమే ఈ జగత్తు రూపంలో మనకు నిరూపిస్తూ వచ్చినది కాని జగత్తు వేరు బ్రహ్మం వేరు కానేరదు.
0: వాట్ యు సీ యాజ్ ద వరల్డ్ ఈస్ true to your own deluded vision, but there is nothing like divinity separate from this world.
1: Sarvam vishnumayam jagattu anaga sarvamu daivattvam aneetundi yokka satyanni gurtinchinappudu,
0: once you recognize that the manifest world is manifestation of divinity,
1: pashyam kudanu brahmane,
0: everything becomes brahma.
1: Prati vrucchamu kalpa vrucchame,
0: every tree becomes a vishnu
1: kalpa kshetram kudanu punya kshetrame,
0: every place becomes a pilgrim center.
1: ఇట్టి ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించే నిమిత్తమై మనం సాధన సల్పుతున్నామని భావిస్తున్నాం.
0: వీఆర్ థింకింగ్ దట్ ఆల్ ది ఎక్సర్సైజెస్ అండర్ టేకన్ బై అస్ ఆర్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: దివ్యాత్మను గుర్తించే నిమిత్తమై మనం చేసే సర్వ సాధనలు కూడాను అని మనం భావిస్తున్నాం.
0: వీఆర్ ఆల్సో ఫీలింగ్ ఆల్ అవర్ ఎక్సర్సైజెస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆర్ మెంట్ టు రికగ్నైజ్ ది డివైన్.
1: మనం చేసే సమస్త సాధనలు కూడాను దైవం తెలుసుకునేటికై కాదు.
0: All the efforts that we are making are not to know the divinity.
1: ఈ సాధనల వల్ల దైవత్వాన్ని నీవు గుర్తించలేవు.
0: By these efforts and exercises you cannot recognize
1: divinity. అల్పతృప్తి నిమిత్తమే నీవు ఆచరించేటువంటి సాధనలే కాని ఆత్మ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: Today you should recognize the truth that all these efforts are only for your own narrow satisfaction.
1: నీవు చేసే భజనలు కాని నీవు చేసే ధ్యానములు కాని నీవు సలిపే జపములు కాని దైవం నిమిత్తం కాదు.
0: భజన్స్ మెడిటేషన్ అండ్ జప ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ ద సేక్
1: నీ నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు.
0: ఆల్ దీస్ ఆర్ బీయింగ్ డన్ బై యూ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
1: నీవు ఆచరిస్తున్నావు
0: ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్కటినీ లేదు.
0: గాడ్ వాంట్స్ అబ్సల్యూట్లీ నథింగ్.
1: భగవంతుడికి ఆశనే లేదు.
0: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ డిజైర్ అట్ ఆల్.
1: భగవంతుని తృప్తిపరచడానికి అది కాదు మార్గము.
0: That is not the way to please or to give satisfaction to the
1: Bhagavantudu nikante pratyekinchi veruga ledu.
0: God does not exist separate from you.
1: Atti ajnanamunku alavalavelkunti yokka raga dveshamunu neevu visarchinchukonna neeku neeve sakshiga roopanduttavu.
0: Once you free yourself from your own likings and dislikings and hatred, you recognize that you are divinity.
1: నీ రాగద్వేషములే దైవానికి నీవు దూరము గావించుచున్నవి.
0: ఇట్ ఈస్ ది యువర్ డిజైర్స్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ యాక్ట్ యాజ్ అ స్క్రీన్ బిట్వీన్ యు అండ్ గాడ్.
1: రాగద్వేషములను నీవు నిర్మూలము గావించుకున్న నీవే దైవత్వంగా రూపొందుతావు.
0: వన్స్ యు డిస్ట్రాయ్ యువర్ ఓన్ ఇగ్నోరెన్స్ అండ్ డిజైర్స్ యు బికమ్ గాడ్.
1: అంతేకాని దైవత్వము నిమిత్తమై అనేక సాధనలు సలిపి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని పొందాలి అనేటువంటిది కేవలం భ్రమ మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూటెడ్ ఫీలింగ్ that by these kind of spiritual exercises we can become God.
1: Kanuka manamu jagatlo aneka vidhamaina sadhana chetustemulu erpadinavi.
0: There are quite a few specific
1: yama niyama asana pranayama pratyaharam aneka sadhanalanta erpadinavi.
0: దేర్ ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ లైక్ యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార అండ్ అదర్స్ విచ్ ఆర్
1: నిధిధ్యాసలు కూడా ఏర్పడినవి.
0: శ్రవణ నిధిధ్యాస ఆల్సో హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్ ఫర్
1: అయితే ఇవన్నీ కూడా ఏ నిమిత్తమై ఏర్పడినవి, దేనికోసం ఏర్పడినవి అని మనం విచారించినప్పుడు
0: ఫర్ వాట్ పర్పస్ హ్యావ్ ఆల్ దీస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ దిస్ వీ హ్యావ్ టు ఎన్క్వైర్.
1: ఇవి దైవ దర్శనముకు నిమిత్తమే కదా అని కూడా మనం విశ్వసించవచ్చును.
0: వీ మే ఫీల్ దట్ ఆల్ దీస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్.
1: కాదు,
0: ఇట్ ఈస్
1: ఈ సాధన చతుష్టయములు కానీ యమ నియమాదుల యొక్క సాధనలు కానీ ఇవన్నీ కూడా మనస్సును కప్పి ఉండినటువంటి రాగద్వేషములను నిర్మూలం గావించడం కోసం.
0: ఆల్ దీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆర్ మెంట్ టు డిస్ట్రాయ్ దోస్ రాగ అండ్ ద్వేష, లైకింగ్ అండ్ హేట్రేడ్ విచ్ ఆర్ కవరింగ్ యువర్ ఓన్ మైండ్.
1: మానవత్వాన్ని కప్పబడినటువంటి మాలిన్యాన్ని తుడిచే నిమిత్తము.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు క్లీన్స్ ద డర్ట్ ఆఫ్ ద మైండ్.
1: చిత్తశుద్ధి ఏర్పడిన తక్షణమే తన యొక్క స్వరూపాన్ని తాను గుర్తించుకోగలడు.
0: వన్స్ యు గెట్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ యూ విల్ రియలైజ్ హూ యు రియల్లీ ఆర్.
1: అహంకార మమకారములు అనేటువంటి ఈ చిత్తమును కప్పి ఉంటునో అంతవరకు నువ్వు దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేదు.
0: సో లాంగ్ యాస్ ద ఈగో అండ్ ది మైండ్నెస్ దే కవర్ యువర్ ఓన్ మైండ్ యూ వుడ్ నెవర్ రికగ్నైజ్ యువర్ ఓన్ డివినిటీ.
1: అట్టి దైవత్వం యొక్క ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమే ఈ సాధనలన్నీ ఏర్పడినవనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ దీస్ ఆర్ మెంట్ టు ఫైండ్ అవుట్ అవర్ ఓన్ రియల్ నేచర్ విచ్ ఇస్ డివినిటీ.
1: మానవులందరూ ఏకోన్ముఖులైపోయి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ కమ్ టుగెదర్ టు ఆస్పైర్ టు రియలైజ్ హూ దే రియలీ ఆర్ అండ్ దేర్ ఓన్ రియల్ డివినిటీ.
1: మానవత్వంలో ఆదర్శవంతమైనటువంటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
0: ద ఐడియల్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని మనం సాధించినప్పుడే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం మనకు మనగానే ప్రకాశిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ అచీవ్ దిస్ ఐడియల్ ది ఆత్మతత్వ షైన్స్ ఫర్ ఇట్సెల్ఫ్ వెరీ క్లియర్లీ బిఫోర్ అస్.
1: మనం ఆత్మస్వరూపులుగానే ఉన్నాం.
0: వీఆర్ ద వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
1: ఆనంద స్వరూపులుగానే ఉన్నాము.
0: ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: అమృత బిందువులుగానే ఉన్నాము.
0: వీఆర్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్.
1: అమర స్వరూపులుగానే ఉన్నాము.
0: ఇమ్మార్టల్ హ్యూమన్.
1: కానీ దానిని గుర్తింపలేకుండా చేసిన నిమిత్తమై ఈ విధమైన రాగద్వేషములు దానిని ఆవరించినవి.
0: ఇట్ ఈస్ దిస్ డిజైర్స్ అండ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ ఆర్ కవరింగ్ అవర్ ఓన్ అవేర్నెస్.
1: ఈ ఆత్మతత్వాన్ని కప్పినటువంటి యొక్క ఈ అజ్ఞానమును మనం దూరం గావించుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ దిస్ ఇగ్నరెన్స్ ఫ్రీ అండ్ డిస్టెంట్ ఫ్రమ్ అవర్ సెల్స్ బికాస్ ఇట్ ఈస్ కవరింగ్ ద డివినిటీ.
1: మనం చేసేటువంటి తప్పులను క్షమించమని పరమాత్మని కోరుకోవటం ఇలాంటివి సహజమైనటువంటి యొక్క స్థాయిలో జరుగుతూ వస్తున్నవి.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ నేచురల్ దట్ వి ప్రే టు గాడ్ టు ఫర్గివ్ ఆల్ అవర్ మిస్టేక్స్ అండ్ యాక్సెప్ట్ ఆల్ అవర్ వర్క్.
1: ఇదే పద్ధతి క్రిస్టియన్స్ లోపల కూడాను అనాది కాలం నుండి కూడాను ఇది అభివృద్ధి గావిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రెడిషన్ ఈజ్ ఎన్ ఏన్షియంట్ వన్ ఈవెన్ అమంగ్ క్రిస్టియన్స్.
1: ఇందులో భక్తులు తప్పులు చేయటము, భగవంతుని తప్పును క్షమించమని ప్రార్థించటము, భగవంతుడు క్షమించినట్టుగా అనుగ్రహించటము ఇవన్నీ కూడా సహజమైనటువంటి భ్రమస్థాయి అంది మాత్రమే అభివృద్ధి గావిస్తూ వస్తున్నాం.
0: ది ఫీలింగ్ దట్ ఎ డివోటీ కమిట్స్ మిస్టేక్ అండ్ ప్రేస్ టు గాడ్ దట్ హీ షుడ్ బి ఫర్గివన్ అండ్ గాడ్ ఫర్గివ్స్ దిస్ ఆల్ దిస్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇన్ ఎ డెల్యూటెడ్ స్టేట్ ఇన్ ఎ వే.
1: కొన్ని చర్చల లోపల కూడాను అనేకమైన ఇదే పద్ధతి కూడాను క్రిస్టియన్స్ లోపల కూడాను అనాది కాలం నుండి కూడాను ఇది అభివృద్ధి గావిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రెడిషన్ ఈజ్ ఎన్ ఏన్షియంట్ వన్ ఈవెన్ అమంగ్ క్రిస్టియన్స్.

0: ఇట్ ఈస్ డెల్యూటెడ్ స్టేట్ ఇన్ ఎ వే. కొన్ని చర్చల లోపల కూడాను అనేక మంది చేసినటువంటి తప్పులు తాము ప్రార్థించినప్పుడు ఆ పోపు లేక ప్రీస్టో దీన్ని నేను క్షమించిన అని చెప్పని వారికి అప్పచెప్పటము, దానితో వీరు తృప్తిపడి ఈ క్షమాపణకు ఇంత ధనము అని చెల్లించటము జరుగుతూ వస్తుండాలి.
1: దెర్ ఈస్ ఏ పర్టికులర్ కస్టమ్ ఈవెన్ ఇన్ ద చర్చెస్. పీపుల్ గో దేర్ అండ్ కన్ఫెస్ దేర్ సిన్స్ అండ్ ద ప్రీస్ట్ దేర్ సే దట్ దే ఆర్ ఫర్గివెన్ అండ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫీస్ ఈస్ పెయిడ్ యాజ్ రిపెంటెంట్.
0: రిపెంటెంట్ అనగా ఏమి, నా తప్పును క్షమించము, నేను తప్పులను చేసినాను అని అంగీకరించి దానిని క్షమాభిక్షను పొందేటువంటి దానికి రిపెంటెంట్ అంటారు.
1: ద వర్డ్ రిపెంటెన్స్ రిఫర్స్ టు గోయింగ్ అండ్ కన్ఫెసింగ్ ది సిన్స్ కమిటెడ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. వన్స్ సచ్ ఫర్గివ్నెస్ ఇస్ ఆస్క్డ్ అండ్ రిపెంటెడ్ దెన్ హీస్ ఫర్గివన్.
0: ఇలాంటి దానిని అంతా కూడాను మన ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు కూడాను మనం అనుసరిస్తూ వస్తున్నాము.
1: దిస్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఈవెన్ ఇన్ భారత్ ఆల్సో.
0: ఏదో కొన్ని మొక్కులు చేసుకోవటము, ఆ మొక్కులు చెల్లించిన తర్వాత మన యొక్క కష్టములు నివారణ కావటము అనేటువంటిది కేవలం ఒక అల్పభావంతో కూడినటువంటి ఒక భ్రాంతులే.
1: ఇన్ భారత్ ఆల్సో దే ప్రే టు గాడ్ దట్ ఇఫ్ దేర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ దే విల్ ఆఫర్ సర్టన్ థింగ్స్ అండ్ వన్స్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ డన్ దే గో టు ద టెంపుల్ అండ్ ఆఫర్. దిస్ ఆల్ ఏ నారో సాటిస్ఫాక్షన్, ఏ లోలీ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఇలాంటివి ప్రతి దేశమునందు కూడాను ఆయా కాలమునందు ఇలాంటి భ్రాంతులంతా అభివృద్ధి గావించుకుని ఆ భ్రాంతులు ఎందే తాను బంధితుడైపోతున్నాడు.
1: ఇన్ నాట్ ఇన్ వన్ కంట్రీ ఆర్ టూ, ఇన్ నంబర్ ఆఫ్ కంట్రీస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్.
0: ఇలాంటి భ్రాంతులను ఈనాడు మనం నిర్మూలన గావించుకోవాలి.
1: టుడే ఏ టైమ్ హస్ కమ్ వి హావ్ టు డిస్ట్రాయ్ సచ్ కైండ్ ఆఫ్ డెల్యూటెడ్ ఫీలింగ్.
0: మనం కేవలం మూఢ విశ్వాసముల చేత మనము కాలాన్ని వ్యర్థము గావించరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ బ్లైండ్ ఫెయిత్స్.
0: నిజమైనటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ద ట్రూత్స్.
0: ఇలాంటి సత్య స్వరూపాన్ని తెలుసుకునే నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యొక్క విచారణ కూడా సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ వి హావ్ టు క్యారీ ఆన్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఎన్క్వైరీ.
0: ఇది యువకులు యందు ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు దినదినానికి అభివృద్ధి గావించాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ హ్యాస్ టు బి కల్టివేటెడ్ అమంగ్ ద యూత్స్.
0: పూర్వము క్రీస్తులకు పూర్వము
1: బిఫోర్ క్రైస్ట్
0: అనేక మంది మహనీయులందరూ కూడా ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు సలిపి ప్రజల లోపల ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకున్నారు.
1: క్వైట్ ఎ ఫ్యూ గ్రేట్ వన్స్ ప్రీచ్ దీస్ థింగ్స్ అండ్ దే వాంటెడ్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ హ్యుమానిటీ.
0: ఇది 400 సంవత్సరములకు పూర్వము సాక్రటీస్ అనేటువంటి వాడు ఒక తత్వవేత్త ఉండేటువంటి వాడు.
1: 400 బిఫోర్ క్రైస్ట్ దెర్ వాస్ ఎ ఫిలాసఫర్ బై నేమ్ సోక్రటీస్.
0: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడి యొక్క ప్రథమ శిష్యుడు అనేటువంటి వాడే
1: ది ఫస్ట్ డిసైపుల్ ఆఫ్
0: అరిస్టాటల్ అనేటువంటి వాడు.
1: అరిస్టోటల్ వాస్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్
0: అరిస్టాటల్ అనేటువంటి వాడి యొక్క శిష్యుడే అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ వాస్ ద వన్ ఆఫ్ ద ఫాలోయర్స్ ఆఫ్ అరిస్టోటల్.
0: వీరందరూ కూడాను ఆ కాలం నుండి కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క ప్రబోధలు ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని జనుల యొక్క విచారణ సలిపి ప్రబోధించే నిమిత్తమై అనేక విధములు పాటుపడుతూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ దోస్ డేస్ ఆల్ దీస్ గ్రేట్ వన్స్ అండర్టూక్ ప్రీచింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ గ్రేట్ థింగ్స్ అండ్ గ్రేట్
0: ట్రూత్స్. సత్యానికి జీవితాన్ని అంకితం గావించినటువంటి వారు.
1: దోస్ వర్ ద వన్స్ హూ ఆఫర్ దేర్ లైఫ్స్ ఫర్ ట్రూత్స్, డెడికేటెడ్ ఫర్ ట్రూత్స్.
0: సోక్రటీస్ యువకులను మాత్రమే దగ్గర చేర్చుకుని వారిని అనేక విధములైనటువంటి యొక్క నయ భయ ప్రేమల చేతను విశ్వాసముల చేతను ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వారి హృదయానికి అందించడానికి ప్రయత్నించినటువంటి వాడు.
1: సోక్రటీస్ ఇస్ వన్ హూ కలెక్టెడ్ ది యూత్ అరౌండ్ హిమ్ అండ్ ప్రీచ్డ్ దెమ్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గంలో యువకులందరూ కూడాను పెడమార్గం పట్టవచ్చునని చెప్పని ఆనాటి ప్రభువులందరూ కూడాను ఇది సోక్రటీస్ చేసేటువంటి మార్గము చాలా విపరీతమైనటువంటి మార్గమని కేవలము యువకుల యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాడని అనేక విధములుగా దీన్ని విమర్శించి కట్టగలపటికి సోక్రటీస్ ను ఒక జైల్లో ఉంచారు.
1: ఇగ్నోరెంట్ కింగ్స్ నాట్ రియలైజింగ్ వాట్ సోక్రటీస్ వాస్ డూయింగ్ దే ఫియర్ దట్ యూత్ ఆర్ బీయింగ్ మిస్లెడ్ అండ్ దే ఇంప్రిజన్ సోక్రటీస్.
0: కానీ తాను చేసేటువంటిది సత్య మార్గమని సత్య ప్రబోధనని కేవలం దైవత్వమే లేకపోతే జగత్తే లేదనేటువంటి యొక్క సత్యాన్ని తాను గట్టిగా చాటుతూ వచ్చాడు.
1: బట్ సోక్రటీస్ not being afraid of any such thing he declared that without God there is no life at all, nothing at all.
0: Kari okaloka samayam lopala kontha mandi tava yokka anchar

0: కూడా చేరి, స్వామి ఈ జైలు నుండి ఏదైనా ఒక విధంగా మిమ్మల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాము, మీరు ఈ రాజ్యం నుంచి వేరొక రాజ్యానికి వెళ్ళమని చెప్పిన కూడా అనేక మంది ప్రార్థించారు.
1: A few followers of Socrates went to Socrates and requested him to permit them to save him from the prison and from that country itself.
0: తాను చెప్పాడు, ఛీ, ఈ యొక్క భౌతికమైనటువంటి అల్పమైనటువంటి ఈ జీవిత నిమిత్తమై నేను అసత్యమునకు పాల్పడతామా?
1: Socrates told them, well, for the sake of this physical life, do you expect me
0: to
1: whatever care you take of the body, it has to go.
0: వాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినన్.
1: Even if you hide yourself in the forest, you cannot escape old age and death.
0: ఎంత కాలము మనం పోషించుకున్నప్పటికీ, ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చున్నప్పటికీ, సర్వ సౌకర్యములతో కూడినటువంటి యొక్క వసతుల్లో ఉండినప్పటికీ, ఈ టైమే కాలమే వచ్చేటప్పటికి ఈ దేహం నిలచడానికి వీలు కాదు.
1: Whatever steps you take to protect your body, even staying in an air-conditioned room or whatever circumstances,
0: నిజముగా ఉంటే నాకు అభివృద్ధిలే ప్రాప్తించినట్లయితే అడవిలో ఉండినా కానీ నాకు అభివృద్ధిని ప్రాప్తిస్తాయి.
1: If it is time to save prosperity and life, even if I am in forest, I am going to
0: కలిపి నా దేహ సంరక్షణ నిమిత్తమై నేను ఈ యుక్తులకు గాని, ఈ యోగములకు గాని, ఈ విశిష్టతలకు గాని నేను ఏమాత్రము కట్టుబడను.
1: For the sake of protecting my physical body, I am not prepared to compromise with the truth and resort to this kind of dubious ways.
0: దైవం ఏ రీతిగా నిర్ణయిస్తాడు ఆ యొక్క నిర్ణయాల్లో నేను నడుచుకుంటానన్నాడు.
1: I believe in God and I will be going according to my own light.
0: ఈ సత్యశక్తులను చక్కగా అనుసరించి అన్ని విధాలా ప్రజలకు బోధించినటువంటి వారే అరిస్టాటల్.
1: Aristotle was one who believed all these truths mentioned by Socrates.
0: అతని ఆజ్ఞలు తూచా తప్పకుండా నడుచుకున్నటువంటి వాడే అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఫాలోడ్ ఇంప్లిసిట్లీ ద కమాండ్స్ ఆఫ్ అరిస్టాటల్.
0: ఆనాటి కాలంలో జీసస్ రాక పూర్వము అరిస్టాటల్ యొక్క ప్రబోధలు ఈ యొక్క రోమన్ లో చాలా అధికంగా జరుగుతూ ఉండేటువంటివి.
1: బిఫోర్ జీసస్ కేమ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ అరిస్టాటల్ వర్ వెరీ పాపులర్ ఇన్ రోమ్.
0: ఈ జీసస్ వచ్చిన తర్వాత కొంతకాలము ఈ ప్రజల సేవ నిమిత్తమై తాము అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి కావటము, తదుపరి ఈ ప్రభుత్వం యొక్క లేక మతాధిపతుల యొక్క ప్రోద్బలము చేత తన దేహాన్ని చాలించటము జరిగింది.
1: జీసస్ కేమ్ అండ్ హి వాజ్ సబ్జెక్టెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ బోత్ బై ది పీపుల్ అండ్ ది రూలర్స్ అండ్ హీ గేవ్ అప్ హిస్ బాడీ ఇన్ దట్ పర్టికులర్ వే.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: Physical body is not immortal.
0: మన ఆస్తిపాస్తులు అంతకంటే శాశ్వతం కాదు.
1: Wealth and such other
0: possessions, మన ధనకనక వస్తు వాహనాదులంతా మనల్ని బంధించేటువంటివే కానీ, మనకు బాధలు కలిగించేటువంటివే కానీ, శాంతిని చేకూర్చేటువంటివి కాదు.
1: All our wealth and possession bind us and they can never give us real joy and happiness.
0: జీసస్ నిరంతరము కొడును ధనవంతులైనటువంటి వారిని విమర్శిస్తూ, ధనవంతులైనటువంటి వారి యొక్క చర్యలను ఖండిస్తూ, ధనహీనులకు తగినటువంటి సాయం చేయడానికి అనేక విధములుగా పాటుపడినటువంటి వాడు.
1: జీసస్ ఆల్వేస్ మేడ్ ఎఫర్ట్స్ టు హెల్ప్ ది డౌన్ ట్రోడన్ అండ్ హెల్ప్లెస్ అండ్ క్రిటిసైజ్ ద రిచ్ పీపుల్ హూ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ ద రైట్ లైన్.
0: ఒకనాడు తాను సంచారంలో ఒక మార్తా మేరీ అని ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు అక్క చెల్లెండ్రు ఉండేటువంటి వారు.
1: దే వర్ టూ సిస్టర్స్ మార్తా అండ్ మేరీ.
0: ఈ మార్తా మేరీ వారింటికి భోజనానికి వెళ్లాడు ఒక దినం.
1: He went for dinner one particular day.
0: ఇట్టి మహనీయుడు మా ఇంటికి యజించినాడని వారు అనేక విధమైనటువంటి ఆనందముతో అతనికి అవసరమైనటువంటి యొక్క ఆహారాన్ని తాము కల్పించడానికి అనేక శ్రద్ధను వహించారు.
1: They were so much overjoyed, they took every care to see that Jesus was comfortable and acceptable.
0: మేరీ చెప్పింది, మార్త, ఇంటికి వచ్చినటువంటి అధిపతిని లేక అతిథిని ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. నీవు అతనితో సంభాషిస్తూ ఉంటుండు, నేను వంటలంతా చేసి త్వరలో పని సకాలం అందిస్తానన్నింది.
1: మేరీ టోల్డ్ మార్తా, యూ గివ్ హిమ్ కంపెనీ, యూ కెనాట్ లీవ్ ఎ గెస్ట్ లైక్ దాట్ ఆల్ అలోన్. ఎంటర్ ఇన్ టు కన్వర్సేషన్.
0: ఇంటికి వచ్చిన సామాన్యుడు కాదు.
1: ద వన్ హూ హాస్ కమ్ టు అవర్ హౌస్ ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్.
0: దైవాంశ అనుభూతుడు.
1: హీస్ ఎ డివైన్ పర్సన్.
0: అతన్ని కేవలం ఆనంద పెట్టాలంటే హృదయపూర్వకమైనటువంటి కర్మ చేతనే ఆనందించగలడు.
1: He can enjoy only when anything is offered from the
0: కేవలం అతని దగ్గర బూటకాలు నాటకాలు పనికిరావు.
1: ప్రిటెన్షన్స్ కెన్ నెవర్ వర్క్ విత్ హిమ్.
0: అందువల్ల చాలా హృదయపూర్వకంగా ప్రతి పదార్థం కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటి భావంతో తాను చేయటంలో కొంతకాలం పట్టింది.
1: యాజ్ హీ వాజ్ బెస్టోయింగ్ ఆల్ అటెన్షన్ టేకింగ్ ఆల్ కేర్ ఇట్ టుక్ ఎ లిటిల్ టైమ్ ఫర్ ప్రిపరేషన్స్.
0: రాత్రి కావచ్చింది.
1: ఇట్ బికేమ్ నైట్.
0: ఆ రాత్రి సమయం లోపల ఎవ్వరూ తెలియకుండా నా యొక్క సమస్యలు పరిహారం చేసుకోవాలని ఒక ధనవంతుడు జీసస్ దగ్గరికి వచ్చాడు.
1: వన్ రిచ్ పర్సన్ అప్రోచ్ జీసస్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ సొల్యూషన్.
0: అతను చెప్పేటువంటి ప్రబోధనలు చాలా అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ది టీచింగ్స్ ఆఫ్ జీసస్ వర్ వెరీ సటిల్ అండ్ వెరీ యూస్ఫుల్.
0: ప్రజలందరూ చూస్తే ఇంత ధనవంతుడికి కూడాను కొన్ని కోరికలు ఉన్నవా అని హాస్యాస్పదం గురి అవుతానేమో అని ఎవరు చూడకుండా ఉండేటువంటి రాత్రి 10 గంటల సమయం లోపల ఆ మార్తా మేరీ వారి ఇంటికి ఈ శ్రీమంతుడు వచ్చాడు.
1: దిస్ వెల్తీ పర్సన్ కేమ్ టు మార్తా అండ్ మేరీస్ హౌస్ అట్ 10 o'clock ఇన్ ద నైట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ నో వన్ కమ్స్ టు నో దట్ ఈవెన్ సచ్ ఎ రిచ్ మ్యాన్ హాస్ సమ్ డిజైర్స్.
0: ఎందుకు నాయన ఇక్కడికి వచ్చావని
1: జీసస్ క్వశ్చన్డ్ హిమ్. వై హావ్ యు కమ్ హియర్?
0: స్వామి, ధనమున్నది, భవనమున్నది, తగినటువంటి అనుకూలం ఉంటున్నవి, కానీ నాకు మనశ్శాంతి లేక అనేక సమస్యలంతా నన్ను బాధిస్తూ ఉన్నాయి. ఈ సమస్యల పరిహారమునకు ఏమైనా మార్గం చూపించమన్నాడు.
1: హీ టోల్డ్ హిమ్, వెల్ స్వామి, ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ వెల్త్ అండ్ ఆల్ ద కంఫర్ట్స్ దాట్ ఆర్ నెససరీ, బట్ ఐ డు నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. I have plenty of problems bothering me. Can you show me a way out of this problem?
0: Navutu navutu oka chinna maata cheppadu.
1: With a smile on his lips, he
0: dhanavantuda nee samasyalu pariharamunaku oka chinna margam undi, neevu cheyagalava annadu.
1: Oh wealthy man, there is a very small solution for all your problems. Can you do it?
0: Nee aastipastulu beedalaku panchi petti ide neeku samasya pariharam annadu.
1: You distribute all your wealth among the poor people. That solves all your problems.
0: ఈ యొక్క ఆస్తిపాస్తులు ఎంతవరకు పెంచుకుంటున్నావో అంత సమస్యలు నీకు పెరిగిపోతున్నాయి, కానీ ఇవి ఏమాత్రం పరిహారం కావడానికి వీలు కాదు.
1: యువర్ ప్రాబ్లమ్స్ ప్రపోర్షనేట్లీ గ్రో విత్ ద గ్రోత్ ఇన్ యువర్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ.
0: ఎంత ధనమును పెంచుకుని ఏమి చేయగలవు?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ ఓన్ వెల్త్?
0: ఏనాటికైనా వాటిని నీ విసర్జించి పోక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు లీవ్ ద
0: అలాంటి తుచ్చమైనటువంటి గాలి మేడల వంటి ఈ యొక్క ధనమునకై నీవు జీవితాన్ని అపవిత్రం గావించుకుంటున్నావు.
1: దిస్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఆర్ లైక్ క్యాజల్స్ ఇన్ ద ఎయిర్. వై డు యూ డెడికేట్?
0: కన్న కుమారుడు కానీ, కట్టుకున్న భార్య కానీ, ధనమున్నంత వరకే నీకు గౌరవం, కానీ తదుపరి నిన్ను ఎవరు కూడా ఏమాత్రం కూడా నువ్వు గౌరవించను.
1: బీట్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఓన్ వైఫ్, షీ దే గివ్ రెస్పెక్ట్ యూ సో లాంగ్ యాజ్ యూ హావ్ వెల్త్. Once you lose wealth, they will not care for you.
0: Daiva dhaname ni nijadhanamu.
1: Your true wealth consists of
0: dharma dhaname ni nijadhanamu.
1: The wealth of righteousness.
0: Anugraham anetunte prema tattvani ni pondu.
1: Cultivate love and get the grace.
0: Manam ee vaadu sampadinchavalsinatunte dhanamu bhagavantuni prema dhanani maatrame.
1: The wealth which you have to earn today is the wealth of grace of God.
0: ఎంతటి భౌతిక ధనం ఉండినప్పటికి, ఎంత శరీర ధనం ఉండినప్పటికి ఇవి ప్రయోజనం లేనటువంటివి.
1: వాట్ ఎవర్ వెల్త్ యు హ్యావ్, ఫిజికల్ ప్రావెస్ యు హ్యావ్ అండ్ ఆల్ ద కంఫర్ట్స్ యు హ్యావ్,
0: ఈ విధంగా శ్రీమంతులకు ధనవంతులకు బోధించి ఈ విధమైనటువంటి బీదలకంతా కూడా సహాయం గావిస్తూ వచ్చినటువంటి వాడు జీసస్.
1: ఇట్ వాజ్ జీసస్ హూ టాట్ ది వెల్తీ పీపుల్ హౌ టు మేక్ సాక్రిఫైసెస్.
0: జీసస్ చుట్టూ ఎప్పుడు చాలా బీద ప్రజలు ఉండేటువంటి వారే, కానీ శ్రీమంతులు ఉండేటువంటి వారు కాదు.
1: దట్ వాజ్ ద రీజన్ వై జీసస్ వాజ్ సరౌండెడ్ బై పూర్ పీపుల్, నాట్ వెల్తీ వన్స్.
0: ఇప్పుడు పీటర్, ఇతను కూడా చాలా ఒక చేపలు పట్టేటువంటి వాడు, జాలరి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పీటర్, హి వాజ్ ఎ ఫిషర్మన్.
0: మాథ్యూ
1: ఫర్ ఎగ్జాంపుల్, థామస్.
0: వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి ప్రజలే.
1: దిస్ ఆర్ ఆల్ వెరీ ఆర్డినరీ పీపుల్.
0: కానీ కట్టకనపటికీ ఈ జీసస్ యొక్క శక్తి సామర్థ్యములు వెంటనే జంటనే ఉంటుంది గుర్తించినటువంటి వారు ఏ కొద్ది మంది మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ దోస్ ఫార్చునేట్ ఫ్యూ పీపుల్ హూ రికగ్నైజ్ ద రియల్ పవర్స్ ఆఫ్ జీసస్ యాజ్ దే వర్ విత్ హిమ్ ఆల్వేస్.
0: ఇవన్నీ క్రోడీకరించుకుని సెయింట్ జాన్ అనేటువంటి వాడు మొట్టమొదటి బైబిల్ తాను రాస్తూ వచ్చాడు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సెయింట్ జాన్ రోడ్ ద బైబిల్.
0: సెయింట్ మార్క్ అనేటువంటి వాడు ఒక బైబిల్ రాస్తూ వచ్చాడు.
1: సెయింట్ మార్క్ ఆల్సో రోడ్ వన్ పార్ట్ ఆఫ్ ద బైబిల్.
0: సెయింట్ పాల్ ఇంకొక బైబిల్ రాస్తూ వచ్చాడు.
1: సెయింట్ పాల్ ఆల్సో రోడ్ వన్.
0: వీరందరూ కూడా కేవలం వినికిడి ద్వారా వచ్చినటువంటి యొక్క విషయాలు మాత్రమే క్రోడీకరిస్తూ వచ్చారు.
1: ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ కంపైల్డ్ అండ్ రిటన్ ఆన్ వాట్ దే హర్డ్.
0: సెయింట్ జాన్ మాత్రము మాథ్యూ, అతను ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్.
1: మాథ్యూ ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతని దగ్గర క్రోడీకరించుకున్నటువంటి విషయాలంతా కూడా తీసుకుని అక్కడ ఒక బైబుల్ రాశాడు.
1: ఆల్ ది ఫ్యాక్ట్స్ కలెక్టెడ్ ఫ్రమ్.
0: కానీ ఒకరు రాసినటువంటి దానికి ఒకరికి రాసిన దానికి ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటుంది.
1: బట్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది వర్షన్స్ గివెన్ బై దీస్ డిఫరెంట్ పీపుల్.
0: ఈ జీసస్ అనేటువంటి వాడు ఏమిటంటే ప్రపంచములకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి వ్యక్తి అని నిరూపించారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ ప్రూవ్డ్ దట్ జీసస్ ఆల్వేస్ హెల్డ్ అవుట్ ఎన్ ఎగ్జాంపుల్.
0: ఇతను భగవంతుడు పంపించినటువంటి ఒక దైవ దూతగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఆల్సో బిలీవ్ దట్ జీసస్ వాస్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: దానికి తగినట్టుగా జీసస్ కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: యాజ్ ఇఫ్ టు సపోర్ట్ దిస్ జీసస్ ఆల్సో డిక్లర్డ్ దట్ హి వాస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: మెసెంజర్ ఏ పని చేశాడు? మెసెంజర్ పని మాత్రమే చేశాడు.
1: వాట్ ఈస్ ది వర్క్ విచ్ ది మెసెంజర్ డిడ్? హీ డిడ్
0: దైవత్వం యొక్క తత్వాన్ని ప్రజలకింత కూడా చాటుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ టీచింగ్ టు ఆల్ ద పీపుల్.
0: కానీ ఈనాడు మనం మెసెంజర్స్ అని పేరు పెట్టుకుని దైవానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ వస్తున్నాము.
1: బట్ టుడే వి కాల్ అవర్ సెల్వ్స్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్ బట్ వీఆర్ గోయింగ్ ఆన్ ద ఆపోజిట్ పాత్.
0: దీనిని ప్రధానంగా తీసుకుని సెయింట్ పాల్ రోమ్లో పోయి మొట్టమొదట ఈ జీసస్ గురించి ప్రచారం జరుపుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ సెయింట్ పాల్ హూ వెంట్ ఫర్ ద ఫస్ట్ టైం టు రోమ్ అండ్ హీ బిగాన్ టీచింగ్ అబౌట్
0: సెయింట్ పాల్ మొట్టమొదట జీసస్ కు పరమ విరోధి.
1: సెయింట్ పాల్ వాస్ ఎక్స్ట్రీమ్లీ అపోజ్డ్
0: జీసస్. పేరు విన్నా కానీ జీసస్ భక్తులు చూచినా కానీ అతను మండిపడేటువంటి వాడు.
1: హీ యూస్ టు బికమ్ అబ్సల్యూట్లీ ఇరిటేటెడ్ వెనెవర్ హీ హర్డ్ ఎదర్ అబౌట్ జీసస్ ఆర్ అబౌట్ దోస్ డివోటెడ్.
0: ఒకనాడు సెయింట్ పాల్ కు స్వప్నంలో జీసస్ వచ్చి, అయ్యా నన్ను ద్వేషిస్తున్నావా దైవాన్ని ద్వేషిస్తున్నావా?
1: ఆర్ యూ హేటింగ్ మీ ఆర్ ఆర్ హేటింగ్ గాడ్?
0: ఒక జ్యోతి నుండి వెలువడినటువంటి యొక్క అగ్ని కణముల వారే ప్రతి మానవుడు కూడాను, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడాను ఒక దైవత్వం నుంచి వెలువడినటువంటి ఒక జ్యోతులే.
1: హూ హావ్ ఐ అండ్ హూ ఈస్ గాడ్? వీఆర్ ఆల్ లైక్ స్పార్క్స్ ఆఫ్ ద స్పార్క్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఫైర్. ఫ్రమ్ గాడ్ వీ హావ్ ఆల్ కమ్.
0: కనుక నేను నీవు సర్వం కూడాను దైవ స్వరూపమే.
1: దేర్ ఫోర్ whether it is me or you or everyone,
0: ninnu neevu cheyutunnave kaani nannu kaadu annadu.
1: You are hating yourself, but really speaking you are not hating me.
0: ee vidhamga kontha swapnam lopala tanaku chaala parivartana jaragatam chetane rendavo dinam nunchi kudanu Jesus paina vishwasam abhruddhi gaavinchukuntu vachadu.
1: In a dream Saint Paul got all these things. After he got this dream he changed
0: from a sethi jeevithanni దైవ ప్రచారం లోపలి అంకితం గావించాలని ఆనాటి నుంచి కూడాను పాల్ పట్టుపట్టాడు.
1: పాల్ టుక్ ఎ వౌ దట్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దట్ హి షుడ్ డెడికేట్ హిస్ లైఫ్ ఓన్లీ ఫర్ ప్రీచింగ్ ఆఫ్ డివినిటీ.
0: మొట్టమొదట రోమన్ లో ప్రవేశించి జీసస్ ప్రచారం జరిపినటువంటి వాడు ఈ పాల్.
1: ఇట్ వాస్ పాల్ హూ ఎంటర్డ్ రోమ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అండ్ ప్రీచ్.
0: ఆనాటి పరిస్థితిలో రోమ్ ఏ రీతిగా ఉండేటువంటిది?
1: వాట్ ఆర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్?
0: అంతా భారతీయ సంస్కృతిని పురస్కరించుకునే జీవించుకుండేటువంటి వారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ద లైఫ్ ఇన్ ట్యూన్ విత్
0: తల్లిదండ్రులను గౌరవించాలి,
1: రెస్పెక్ట్ ది పేరెంట్స్,
0: సత్యమును పలకాలి,
1: స్పీక్ ట్రూత్,
0: పెద్దలను గౌరవించాలి,
1: ఆనర్ ఎల్డర్స్,
0: గురువును విశ్వసించాలి,
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
0: దైవాన్ని ప్రేమించాలి,
1: లవ్ గాడ్.
0: దైవం అనేటువంటి వాడు ఒక్కడు కాదు.
1: God is not one.
0: ఎవరి భావానికి సంబంధించినటువంటి రీతిగా వారు ఆ దైవాన్ని ప్రార్థించుకోవచ్చునని వారి యొక్క నియమం.
1: Each one can pray to God according to his own understanding and his own
0: capacity. భారతీయులను అనేక మంది విమర్శిస్తూ ఉంటారు, ఏమి భారతీయ దేశం లోపల ఇంతమంది దేవుళ్లా, ఇంతమంది రూపాలా, ఇంతమంది ఆరాధనలా, ఇన్ని మంది మార్గములా అని అనేక విమర్శిస్తూ ఉంటారు.
1: Quite a few people criticize about Bharat by telling why there should be so many thousands of gods.
0: దైవం ఒక్కడే. కానీ వారి వారి అభిప్రాయాన్ని పురస్కరించుకుని, వారి వారి ఆశయాన్ని పురస్కరించుకుని, వారి ప్రీతిపూర్వకమైనటువంటి మార్గాన్ని అనుసరించే నిమిత్తమై అనేక రూపనామములను విశ్వసిస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. బట్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ టు ది టేస్ట్ ఆఫ్ ద డివోటీస్ దే బిగాన్ ఇమాజినింగ్ అండ్ గివింగ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్ ఇన్ అకార్డింగ్ టు దేర్ ఓన్.
0: ఎవరికి వారికి స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చింది?
1: Everyone has been given.
0: ఒకరిని బంధించడం లేదు.
1: No one is bound for a particular.
0: ఇది ఎందుకోసం అని చెప్పినందుకు భారతదేశం చక్కని జవాబు కూడా అందించింది.
1: Bharat has provided a suitable answer also as to why there are number of gods.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఒక సైజుకు తగినటువంటి బుష్ కోట్ నేను మీకు ఇచ్చాను.
1: ఏ పర్టికులర్ బుష్కోట్ ఆఫ్ ద సైజ్ ఇస్ గివెన్ టు యూ.
0: కానీ ఈ బుష్కోట్ ని అందరూ ధరించాలంటే అది సాధ్యమవుతుందా?
1: ఇఫ్ ఐ డిక్లర్ దట్ ది సేమ్ బుష్ షర్ట్ షుడ్ బి వర్న్ బై ఎవ్రీవన్,
0: ఒకటి లూజ్ కావచ్చును.
1: This, that same bushat may be loose for one and may be a tight
0: one. ఎవరి సైజుకు తగినట్టుగా వారు బుష్కోట్లు కుట్టించుకోవచ్చును అనుకోవటంలో ఎంత న్యాయం ఉంటుండాలి?
1: హౌ అప్రోప్రియేట్ ఇట్ ఈస్ టు సే దట్ ఈచ్ వన్ షుడ్ స్టిచ్ బుష్షర్ట్ అకార్డింగ్ టు హిజ్ సైజ్.
0: కేవలం ఒకదాన్ని అందరూ అనుభవించాలనేటువంటిది ఇది కేవలం ఒక విధమైన నిర్బంధం అవుతుంది.
1: ఇట్ లుక్స్ లైక్ ఎ కంపల్షన్ ఇంపోజ్డ్ అపాన్ పీపుల్ టు సే.
0: ఈ నిర్బంధం అనేక అనానుకూలములు కూడా సంభవిస్తాయి.
1: సచ్ కంపల్షన్ విల్ బ్రింగ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ది డివోటీస్.
0: కానీ గుడ్డ ఒక్కటే,
1: బట్ క్లాత్ ఈస్ వన్.
0: సైజులు వేరువేరుగా ఉండొచ్చు.
1: సైజెస్ ఆఫ్ కోర్స్ విల్ బి డిఫరెంట్.
0: అదే విధంగా ఆత్మ ఒక్కటే,
1: ఆత్మ ఈజ్ వన్.
0: ఆరాధనలు వేరువేరుగా ఉండొచ్చును,
1: బట్ ది
0: అభిరుచులు వేరువేరుగా ఉండొచ్చును.
1: ద టేస్ట్ మే బి డిఫరెంట్, ది ఆస్పిరేషన్స్.
0: ఇలాంటి సిద్ధాంతమే రోమ్ లో ఉంటుండేటువంటిది.
1: ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ రోమ్ ఆల్సో డ్యూరింగ్ దోస్ డేస్.
0: కనుక క్రమక్రమేణా కూడా ఈ ఏకత్వం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఆనందిస్తూ పంచిపెడుతూ వచ్చారు.
1: దే ఎంజాయ్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ ఇన్ డిఫరెంట్ వేస్ అకార్డింగ్ టు దేర్ టేస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఈ పాల్ ప్రారంభంలో అక్కడ ప్రారంభించే ముందుగా అనేక హింసలకు గురి అయ్యాడు.
1: పాల్ వాస్ పుట్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద బిగినింగ్.
0: కానీ కట్టకడపటికి సత్యాన్ని గుర్తించారు.
1: బట్ దే రికగ్నైజ్ ది ట్రూత్ అల్టిమేట్లీ.
0: ఆ సత్యాన్ని గుర్తించి ఆనాటి నుండి కూడాను ఈ యొక్క క్రీస్తు మతం అనేటువంటి దాన్ని రోమ్ లో అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ క్రిస్టియానిటీ బికేమ్ పాపులర్ ఇన్ రోమ్.
0: అక్కడనే ఈ భగవత్ యొక్క అంశము ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది అనేటువంటి దానికి పర్సోనా పర్సోనా పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ దే బిగాన్ యూజింగ్ ద వర్డ్ పర్సోనా టు సే ద డివైన్ ఆస్పెక్ట్ లివ్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క దివ్య అంశము అని.
1: పర్సోనా మీన్స్ ఏ డివైన్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ సేక్రెడ్.
0: ఒక దివ్యమైనటువంటి వారికి పర్సోనా అని గౌరవంగా పిలిచేటువంటి వారు.
1: ఓన్లీ సేక్రెడ్ సోల్స్ అండ్ డివైన్ పీపుల్ వర్ కాల్డ్ పర్సోనా.
0: ఆ పర్సోనా నుంచినే పర్సన్ అనేటువంటిది వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ వర్డ్ పర్సోనా ది పర్సన్,
0: ఆ పర్సన్ నుంచినే పర్సనాలిటీ అనేటువంటి దిగింది.
1: పర్సనాలిటీ హాస్ టేకన్ ఇట్స్ ఒరిజిన్.
0: కాబట్టి పర్సన్ అనగా ఏమిటి? పర్సోనా, పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంతో కూడిన వాడు పర్సన్ అని.
1: పర్సన్ రెఫర్స్ టు ఎనీ పర్సన్ హూ హాస్
0: ప్రతి మానవుడు కూడా పవిత్రమైన దైవాంశ స్వరూపమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
0: అలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ద ట్రూత్ దట్ వీ ఆర్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: మరచిన దానిని తిరిగి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ రిమెంబరింగ్ వాట్ వీ హావ్ ఫర్గాటన్.
0: జ్ఞప్తికి తెచ్చుకోవడానికి దీనికి కప్పినటువంటి యొక్క మాయను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: దాట్ వీ కెన్ డూ ఓన్లీ వెన్ వీ రిమూవ్ ది ఈక్వల్.
0: కప్పిన మాయ ఏమిటి? మన ద్వేషము, అసూయ, స్వార్థము.
1: What is it that covers our divinity? It is ego, jealousy and selfishness.
0: ఈ మూడింటిని మనం నిర్మూలన గావించుకోవాలంటే ఒక్క ప్రేమ మార్గం తప్ప అన్య మార్గం లేదు.
1: If you want to destroy these three weaknesses, the only method is through love.
0: ఆ ప్రేమ చేతనే సర్వ ధైర్యం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: By love we can get all types of courage and confidence.
0: ఒకానొక సమయంలో మతాధిపతి అయినటువంటి వాడు జీసస్ ను పిలిపించుకున్నాడు.
1: Once upon a time, a particular preacher requested Jesus to go over to him.
0: నీవు జూస్ రాజా అని ప్రశ్నించాడు.
1: He asked Jesus, are you the king of Jews?
0: నేను ఆ విధంగా చెప్పటం లేదన్నాడు.
1: He said that, well, I have never declared so.
0: అయితే నీవు అందరికీ ప్రబోధ చేస్తున్నావు తప్పుడు మార్గము. ఏమిటంటే నీ ద్వారా ప్రతి ఒక్కరికి స్వర్గానికి పోవాలని చెప్తున్నావు, ఇది చాలా తప్పు అన్నాడు.
1: He mentioned that you are preaching the wrong things. Only through you it is possible to get heaven you have preached. It is wrong.
0: Okay, maata cheppesadu. Seek the kingdom of heaven annadu.
1: Jesus declared in one word, seek the kingdom of heaven.
0: Where is that annadu?
1: The king questioned, where
0: is that kingdom of heaven? Is within you, within me, within everybody.
1: Jesus declared, Jesus declared, kingdom of heaven is within me, within you and within everybody.
0: Kanuka, the kingdom of heaven anetundi manalone untunnadi.
1: Therefore, we have to recognize kingdom of heaven is within us.
0: అలాంటి ప్రబోధన చేసేటువంటి నేను నా ద్వారానే మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కి పోమని చెప్తాము, ఇది అసంభవమైనటువంటి విషయం అన్నాడు.
1: He also declared, when I am making such a true statement, it would be wrong to say that one can reach kingdom of heaven only through me.
0: ఈ ధైర్యం ఏ విధంగా వచ్చింది?
1: How did he get this courage?
0: సత్యం వల్లనే ధైర్యం ఏర్పడుతుంది.
1: One gets courage when one is based upon truth.
0: సత్యం ఎక్కడ నుంచి వస్తుంది?
1: From where does truth
0: emanate? ఏర్పడుతుంది.
1: It comes only from
0: peace. శాంతం ఎక్కడ నుంచి సంభవిస్తుంది? ప్రేమతోనే సంభవిస్తుంది.
1: Where does peace come from? It comes from love.
0: ఈ ప్రేమ ఎక్కడ నుంచి వస్తుంది? నమ్మకం నుంచి బయలుదేరుతుంది.
1: Where does love come from? Love comes from faith.
0: Where there is confidence, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. ఈ విధమైనటువంటి యొక్క మార్గం నందు దైవత్వాన్ని మనం పొందాలంటే మనకు విశ్వాసం అభివృద్ధి కావాలి.
1: If you want to reach divinity, you should have confidence.
0: కనుకనే కేవలం దైవత్వం అనేటువంటిది భారతదేశం నందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఉంటున్నారు అని మనం విశ్వసిస్తున్నాము.
1: ఇన్ భారత్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఈ ముగ్గురు మూడు ఆకారాలు ధరించి సినిమా యాక్టర్స్ మాదిరి దర్శనం ఇవ్వడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దిస్ త్రీ డివినిటీ టు టేక్ త్రీ హ్యూమన్ బాడీస్.
0: ఈ రూపాలు చూచిన వారు ఎవరూ లేరు జగత్తులో.
1: దేర్ ఇస్ నో వన్ హు హాస్ సీన్ దిస్ పర్టికులర్ ఫారం.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమే ఏర్పడినటువంటివే.
1: ఆల్ దీస్ థాట్స్ హావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్.
0: ఇది కేవలం ఒక భ్రాంతులే.
1: దిస్ ఇస్ ఇన్ ఎ వే డెలూషన్.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి ఒక్కరి హృదయం నందు ఉంటున్నారు.
1: దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: ఇది ఏమిటి అంటే హృదయేశుడే ఈశుడు అన్నారు.
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? The Lord of the heart, He is Ishwara.
0: అనగా హృదయమే ఈశ్వరత్వము, హృదయమే ఆత్మతత్వము, హృదయమే దివ్యత్వము, హృదయమే ప్రేమతత్వము.
1: That means it is the heart which is divinity, it is the heart which is God, it is the heart which is Atma, it is the heart which is everything.
0: Not physical heart.
1: It is not physical heart here.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: ఈ స్పిరిచువల్ హార్ట్ అనేటువంటిదానికి కేవలం అపరిమితమైనటువంటిది.
1: Spiritual heart is infinite.
0: అది ప్రేమతత్వము.
1: దాట్ ఈస్
0: ఆ ప్రేమకు హద్దులే లేదు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ డస్
0: నాట్ భావాలతో నీవు దానికి హద్దును వినియోగించుకుంటున్నావే కానీ నిజంగా దానికి హద్దులు లేవు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ నారోనెస్ ఇన్ యువర్ ఫీలింగ్ విచ్ సెట్స్ లిమిట్స్ టు లవ్. అదర్వైజ్
0: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిదే మనస్సు.
1: మైండ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ హార్ట్.
0: మనస్సు ఎక్కడ ఉంటున్నది? సర్వత్రా ఉంటున్నది.
1: Where does mind stay? It is found everywhere.
0: Manomoolam idam jagattu, jagattanta vyapinchinatvantidanta manasse.
1: The entire creation is a manifestation of the mind.
0: The mind e Vishnu annaru.
1: This mind has been compared to
0: Vishnu varaga sarvavyapakudu.
1: Vishnu refers to
0: sarvantaryami.
1: He is found everywhere.
0: కనుకనే ఈ హృదయం నుండి పుట్టినటువంటిది మనస్సు, అనగా ఈశ్వరత్వం నుంచి వచ్చినటువంటిది విష్ణుత్వం.
1: That means your mind has come from heart.
0: ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ, అతనే అహం.
1: This aham has taken its birth from mind and that is brahma.
0: కనుక ఈ అహం నుండి అన్ని ఆవిర్భవిస్తున్నాయి.
1: Everything takes its birth only from
0: aham. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడు అంటున్నాం.
1: It is said brahma has taken its birth,
0: అనగా మనసు యొక్క సెంటర్ స్థానం నుండి వచ్చినటువంటిదే ఈ యొక్క అహం.
1: This aham has taken its birth from the center of mind.
0: హృదయమే ఈశ్వరుడు, మనసే విష్ణువు, మన యొక్క అహంకారమే బ్రహ్మ.
1: The sum and substance of this is our heart is Ishwara, our mind is Vishnu and our ego
0: Sashiva
1: is Brahma.
0: Sa Brahma sa Vishnu అని.
1: Sa Shiva sa Brahma sa Vishnu.
0: ఇదియే కేవలము ఒక విధమైనటువంటి వశిష్ఠ రామాయణంలో కూడా చెప్తూ వచ్చింది.
1: The same thing has been taught even in Vasishtha Ramayana.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మన హృదయమునందే ఉంటున్నవి.
1: Therefore everything is
0: Brahma Vishnu Mahesha అంటే ప్రత్యేకమైనటువంటి వారు కాదు. మన హృదయమే ఈశ్వరునిగా భావించుకోండి, మన మనసే విష్ణువుగా తలంచుకోండి, మన యొక్క అహమ్మే బ్రహ్మగా భావించుకుని మనం పోతుంటే ఏ తప్పును కూడా చేయడానికి, ఏ పొరపాటులో కూడా ప్రవేశించడానికి అవకాశం ఉండదు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ త్రీ సపరేట్ ఎంటిటీస్. అవర్ హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ ఈశ్వర, మైండ్ యాజ్ బ్రహ్మ అండ్ ఈగో యాజ్
0: మనస్సు. చాలా పవిత్రమైనటువంటిది.
1: మైండ్ యాజ్ విష్ణు అండ్ ఈగో యాజ్ బ్రహ్మ.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమోచ్యోహని, మోక్షమును కూడా అర్హత కలిగినటువంటిది ఈ మనస్సు.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ బాండేజ్.
0: ఈ మనస్సు ఆవరించినటువంటి యొక్క మాలిన్యములు మనం కప్పిపుచ్చుకోవటం చేతనే ఇది పెడమార్గం పడుతుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది కవరింగ్ ఆఫ్ అవర్ మైండ్ బై దిస్ డర్ట్ ఆఫ్ ఈగో అండ్
0: మనసును పరిశుద్ధం చేసుకుంటే ఇంతకంటే ఇంక మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: ఆల్ ది ఎక్సర్సైజెస్ అండ్ ఎఫర్ట్స్ మస్ట్ బి ఫర్ ప్యూరిఫికేషన్.
0: ముందొకటి వెనుకొకటి మనం ఏమాత్రము మనసును భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి ప్రిటెండింగ్ టు డూయింగ్ సంథింగ్ బిఫోర్ వన్.
0: తన పెద్ద దోషములైనా కూడా తాను కప్పిపుచ్చుకోవటం, పరంలో చిన్న దోషమైనా కూడా మనం గొప్పదిగా భావించుకోవటం,
1: గెటింగ్ అన్ ఎగ్జాజరేటెడ్ వ్యూ ఆఫ్ ది అదర్స్ మిస్టేక్స్ అండ్ ట్రైంగ్ టు హైడ్ వెరీ బిగ్ మిస్టేక్స్ ఇన్ వన్ సెల్ఫ్, దిస్ ఎ గ్రేట్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణముల చేతనే మన మనస్సు మాలిన్యంతో దట్టంగా కట్టుకుని పోతుంది.
1: అవర్ మైండ్ గెట్స్ పొల్యూటెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఐడియాస్.
0: మన మనసును పరిశుద్ధం చేసుకునేటువంటి మార్గంలో ఈ సాధనలన్నీ కూడాను.
1: ఆల్ ఎఫర్ట్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఈ మనసుని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుంటామో మనకు మనమే దైవ స్వరూపాన్ని మనం అనుభవించగలం.
1: ది మొమెంట్ వీ ప్యూరిఫై అవర్ ఓన్ మైండ్ వీ బికమ్ గాడ్.
0: దైవం మీకంటే వేరుగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవం మీలో లేడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో నాట్
0: మీకు వెలుపల లేడు.
1: హీఈస్ నాట్ అవుట్ సైడ్.
0: మీరే దైవం.
1: యు ఆర్ గాడ్.
0: ఇలాంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ దిస్ ఫెయిత్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్.
0: మొట్టమొదట అహం పండితాహ అన్నాం.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి సే అహం పండితః.
0: కానీ కొంతకాలం పోయినప్పుడు అహమంచ పండితాహ అన్నాడు, అనగా నేను కూడాను పండితుణ్ణేను అన్నాడు.
1: ది ఫస్ట్ వన్ మీన్స్ ఐఎమ్ స్కాలర్. ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ ఐఎమ్ ఆల్సో స్కాలర్.
0: ఈ విచారణ చేసుకున్న తర్వాత అహం నా పండితః అన్నాడు. నేను పండితుని కాదు అన్నాడు.
1: ఆఫ్టర్ గెటింగ్ ట్రూ నాలెడ్జ్ అండ్ ఫుల్ నాలెడ్జ్ హి డిక్లేర్డ్ ఐ యామ్ నాట్ ఎ పండిట్.
0: నేను కేవలం మానవుణ్ణి అని నీవు భావిస్తున్నావు.
1: Similarly, today we are thinking that I am a man.
0: Kontha kaalam ayin tarvata nenu kudanu divyatvanni kavachunu anukoni anuvavistunnavu.
1: The next stage is I am also divinity. I can become divinity.
0: Kattayapadi nenu divyatvame aneetuvanti oka nishthiramaina sthitiki vastunnamu.
1: Once we come to the last stage, we believe
0: that I am Jesus divinity.
1: This is the path shown by Jesus or declared by Jesus.
0: I am the messenger of God, annadu.
1: In the first place he declared, I am messenger of God.
0: Kanakrameena, I am the son of God, annadu.
1: Gradually he went on to say that I am son of God.
0: I and my father are one, annadu.
1: At the end he said, I and my father are one.
0: Ee vidhamainti sopanamulu daati aa divyatvamlo taanu aikyatvanni pondadu.
1: By gradually progressing in this particular form, he merged in divinity itself.
0: కనుకని కాలసర్పము కాటు వేయక పూర్వమే,
1: బిఫోర్ వీఆర్ బిటన్ బై ద స్నేక్ ఆఫ్ టైమ్,
0: జీవిత నావ మునగక పూర్వమే,
1: బిఫోర్ ద షిప్ ఆఫ్ లైఫ్,
0: ఈ పడవకు చిల్లులు పడి శిథిలము కాక పూర్వమే,
1: బిఫోర్ అవర్ బాడీ బికమ్స్ యూజ్లెస్,
0: మనం ఆ దివ్యత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ.
0: మనం కాలంను వ్యర్థం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: కాలం ఎవరికి ఆగేటువంటిది కాదు.
1: టైమ్ ఇస్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ ఎనీవన్.
0: కాలం నిన్ను అనుసరించదు.
1: టైమ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఫాలో యు ఐదర్.
0: కాలాన్ని అనుసరించాలి.
1: యు హావ్ టు ఫాలో టైమ్.
0: ఆ కాలకాల ప్రబన్నానాం కాలక్యం కరిష్యతేని, కాలానికి అతీతమైనటువంటి వాడు దైవము.
1: గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: అట్టి దైవత్వాన్ని మనం శరణదిచ్చినప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలం.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు సచ్ డివినిటీ వీ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి మన యొక్క అర్పితాలు,
1: బట్ టుడే ఆల్ అవర్ ఆఫరింగ్,
0: ఈనాటి మన పూజలు,
1: ఆల్ అవర్ వర్షిప్,
0: ఈనాటి మన ప్రార్థనలు,
1: ఆల్ అవర్ ప్రేయర్స్,
0: కేవలం యుక్తులతో కుయుక్తులతో కేవలం ఒక విధమైనటువంటి భగవంతుని కూడాను మోసపరిచేటువంటి మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం.
1: బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ అవర్స్ టుడే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ ఈవెన్ టు డిసీవ్ గాడ్.
0: నీ డంబరాలకు కానీ ఆడంబరాలకు కానీ అహంకారాలకు కానీ భగవంతుడు చిక్కడు.
1: గాడ్ కెనాట్ బి బౌండ్ అండ్ కాట్ బై
0: అహంకారం. ఉండినంత వరకు కూడా ఆత్మతత్వాన్ని నీవు గుర్తించలేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ దట్ సెన్స్ ఆఫ్ ఈగో యూ కెన్ నెవర్ అండర్స్టాండ్.
0: అహంకారాన్ని నిర్మూలం గావించుమో ఆనాడే నీకు ఆత్మ దర్శనం అవుతుంది.
1: దట్ మోమెంట్ వెన్ యూ డిస్ట్రాయ్ యువర్ ఈగో యూ కెన్ గెట్ ద విజన్ ఆఫ్
0: అహంకారం. పెద్ద దట్టమైనటువంటి యొక్క ఇది అట్ట వంటిది.
1: ఈగో ఈజ్ ఎ వెరీ థిక్
0: ఆ తెరను నీవు పూర్తి నిర్మూలం గావించేంత వరకు నీకు ఆత్మానందం లభించదు.
1: అంటిల్ యు రెండ్ ఓపెన్ దిస్ కర్టన్ యు విల్ నెవర్ బి ఏబుల్ టు గెట్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: స్వరూపులారా, మనలో ఉండినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించుకోండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఎవరిని చూసి అహంకారం పడుతున్నావు?
1: Why should you be egoistic at all?
0: నీ అహంకారం ఎంత మాత్రంది?
1: What is the size of your ego?
0: ఇంత విశ్వాన్ని చూచి నీవు అహంకారపడటం ఎంత అజ్ఞానము?
1: After seeing such a vast creation, how can you get
0: శరీరంలో బలవంతుడా, గుణంలో బలవంతుడా, పరిలో బలవంతుడా, ధనంలో బలవంతుడా, విద్యలో బలవంతుడా, దేని ఎందు బలవంతుడు కాదు నీవు?
1: Seeing what particular aspect of your physical wealth or any other aspect should you become egoistic at all?
0: దైవ బలము లేనటువంటి బలవంతుడది బలవంతుడా కాదు దుర్బలుడే.
1: Any strength which is not associated with divine strength,
0: కనుక మనం ఏమి చేసినప్పటికీ అంత దైవ బలంగానే భావించుకోవటం ఇది పరే సరైనటువంటి మార్గం.
1: ది ట్రూ పాత్ ఈజ్ వన్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్
0: అందులోనే మనకు శాంతి చేకూరుతుంది.
1: దేర్ ఓన్లీ వీ గెట్ పీస్.
0: ధనంతో మనకు శాంతి లేదు.
1: వీ కెన్ నెవర్ గెట్ పీస్.
0: చదువుతో మనకు శాంతి లేదు.
1: ఆర్ ఆన్ స్కాలర్షిప్.
0: బలంతో మనకు శాంతి లేదు.
1: నాట్ ఈవెన్ బై
0: అధికారంతో శాంతి లేదు.
1: ఈవెన్
0: మరింత మరింత మరింత మరింత దాన్ని అంటగట్టి అనేక విధమైనటువంటి బంధనలో తోసేటువంటివే కానీ ఇది నిర్భయుణ్ణి గావించేటువంటివి కావు.
1: యూ కెన్ నెవర్ బికమ్ ఫియర్లెస్ సో లాంగ్ యాజ్ యువర్ బేసింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద అథారిటీ.
0: దైవమును నమ్మినటువంటి వాడే నిర్భయుడు.
1: దట్ పర్సన్ ఇస్ ఫియర్లెస్ హూ హాస్ గాట్ ఫెయిత్.
0: అతని అభయుడు.
1: హీఈస్ వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్.
0: ఆ విశ్వసించినటువంటి వాడంతా దుర్బలుడే.
1: ఆల్ అదర్స్ ఆర్ ఓన్లీ వీక్.
0: వారు పడుతున్నటువంటి అవస్థలు మనకు తెలుస్తూనే ఉంటున్నాయి.
1: వీ ఆల్సో నో వాట్ టైప్ ఆఫ్
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుని
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవత్వాన్ని చింతించి
1: థింక్ ఆఫ్ గాడ్ ఆల్వేస్.
0: దివ్యత్వంతో జీవితాన్ని గడుపు.
1: లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ డివినిటీ.
0: దీనికి తోడుగా వే ఆఫ్ లైఫ్ అనగా ఈ యొక్క చదువులు సంధ్యలు ఉద్యోగం ఇవన్నీ కూడా నువ్వు ఉంచుకోవచ్చు.
1: అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్స్ ఆల్సో విల్ కమ్ టు యూ ఇన్ ద నార్మల్.
0: కానీ నిజంగా మనం ఈనాడు చేసేటువంటి పొరపాటు ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది మిస్టేక్ విచ్ యూఆర్ కమిటింగ్ టుడే?
0: దైవాన్ని వెతికేటువంటి బుద్ధితో మనము ధనాన్ని వెతుకుతున్నాం.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సర్చింగ్ గాడ్ వీఆర్ సర్చింగ్ ఫర్ వెల్త్.
0: ఆత్మను వెతకవలసినటువంటి బుద్ధితో అన్నాన్ని వెతుకుతున్నాం మనము.
1: ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ గివన్ ఫార్ సర్చింగ్.
0: ఎంత దరిద్రులైపోయినాం మనం.
1: వీఆర్ సర్చింగ్ ఓన్లీ ఫుడ్.
0: ఆత్మ ఉంటే సర్వము ఉంటుండాలి.
1: వాట్ ఎ టెరిబుల్.
0: ఆత్మాన్వేషణ చేయకుండా అన్నాన్వేషణ చేయటం ఏమన్నా అజ్ఞానమే కదా.
1: కెన్ యూ కాల్ ఇట్ విజ్డమ్ టు సర్చ్ ఫార్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆత్మ?
0: నీ ముఖాన్ని నువ్వు చూసుకోవాలని చెప్పి నీకు ఒక అర్థం ఇస్తే ఆ అర్థాన్ని ఇంకొకరి ముఖం ముందు పెడితే నీ అర్థం నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: ఇఫ్ మిర్రర్ ఇస్ గివన్ టు యూ in order to have an image of yourself reflected in it, if you put it before someone else, how
0: can you see your face? అద్దాన్ని ఇతరులకు అంత అన్వయింప చేస్తున్నావే కానీ నీకు నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోవటం లేదు.
1: యూఆర్ యూజింగ్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ టు డిసైడ్ అండ్ జడ్జ్ అదర్స్. బట్ యువర్
0: దోషాన్ని తాను వెతుకున్నటువంటి వాడు ధన్యుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ శాంక్టిఫైడ్.
0: తన తప్పును తాను చూసుకున్నటువంటి వాడు ధన్యుడు.
1: హూ లుక్స్ ఫర్ హిజ్ ఓన్ మిస్టేక్స్.
0: పరులు యందు మంచిని చూసేటువంటి వాడు ధన్యుడు.
1: దట్ పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ వన్ who sees good things in others.
0: Kani parulu yendu cheddanu chuttamu tani yendu man cheddanu undinappudiki nee murugu pucchukotam idi manavuni yokka kartavyam kaaneyadu.
1: It is not the duty of a good human being to look for faults elsewhere.
0: Andari yendu manchini chudu.
1: See good in everyone.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: డోంట్ క్రిటిసైజ్.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: డోంట్ కామెంట్ ఆన్ ఎనీవన్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే ఎవరిని దూషించినా నీకు దైవాన్ని దూషించిన వాడవుతావు.
1: క్రిటిసిజం ఆఫ్ ఎనీవన్ విల్ అల్టిమేట్లీ రీచ్ బికమ్.
0: ప్రేమతో ఉండి సాధించు.
1: లవ్ ఆల్.
0: మానవ జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్
0: చాలా దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ డివైన్.
0: ఇలాంటి జీవితాన్ని మనం వ్యర్థం గావించుకోరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ సచ్ ప్రెషియస్ హ్యూమన్ లైఫ్.
0: దేశం నుంచి ఇక్కడ చేరినారు.
1: పీపుల్ హావ్ కమ్ ఫ్రమ్ సచ్ ఫార్ ఆఫ్ కంట్రీస్.
0: తక్కువ ఇక్కడ చేరినారు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ దే ల్యాక్ టు కమ్ హియర్?
0: ధనం తక్కువ లేదు. అనుకూలాలకు తక్కువ లేదు. ఆనందానికి తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ వెల్త్, నో డెర్త్ ఆఫ్ కంఫర్ట్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటివే కానీ ఆనందం అనేటువంటిది ఆత్మరూపమైనటువంటిది అది వారికి ఎక్కడా లభించలేదు.
1: Wealth and such other things are only temporary and transient, but it is the bliss which is permanent.
0: Ka atma yendu maatrame ee aanandam manaku labhyam avutundi.
1: That cannot be obtained anywhere
0: except in atma. Veepunu malachali.
1: Turn your vision.
0: Atma ante emiti?
1: What do you mean by atma?
0: Visharatvame manaku atma tattvam.
1: Infinity and vastness.
0: Nenu naavaru, nenu naavaru, nenu naavaru anante ee sankuchita bhavanni nirmoolam cheyali.
1: Destroy the feeling that you confined to yourself and your own.
0: Andaru navare.
1: Consider everyone
0: andaru
1: as
0: devam biddale.
1: Consider everyone as a andariki child of
0: tandri okkade.
1: There is only one God.
0: Kani biddalu anekamu.
1: There are many children for this God.
0: Kaluka kaapade kunti prabhu okkade anetundi satyanni manam gurtinchali.
1: We have to recognize the truth ఇట్ ఇస్ ద వన్ గాడ్ హూ గివ్స్ ప్రొటెక్షన్.
0: దీన్ని గుర్తించాలంటే ఒక ప్రేమనే సరి అయిన మార్గం.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రికగ్నైజ్ దిస్ యూ కెన్
0: ప్రేమనే సరి అయిన మార్గం
1: ఓన్లీ త్రూ లవ్ అండ్ సర్వీస్.
0: లవ్ ఆఫ్ గాడ్,
1: లవ్ ఆఫ్ గాడ్ ఇస్ వన్.
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: ఫియర్ ఆఫ్ సిన్.
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడే చాలా మనకు ముఖ్యం.
1: దీస్ త్రీ ఆర్ ది
0: భగవంతుని మనం ప్రేమించుమా ఇంకా పాపం యొక్క భయం మనలో ఏర్పడుతుంది.
1: ఇఫ్ యూ లవ్ గాడ్ ట్రూలీ దేర్ ఇస్ ఆటోమేటికలీ ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రేమ లేనటువంటి వానికి పాపములు ఎందు ఏమాత్రం కూడా నువ్వు భీతి ఉండదు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ కమిట్స్ సిన్.
0: దైవ ప్రీతి కలిగినటువంటి వాడు మానవుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్
0: కోల్పోతే వాడు దానవుడు అవుతాడు.
1: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్,
0: దానవుడికి భయం అనేటువంటిది ఏముండదు.
1: డెమన్,
0: వాడు చేసేదంతా పాపములే.
1: Demon always comes.
0: ఈ పాపములు చేయడం వల్ల సమాజంలో వాడు ఎట్లా గౌరవింపబడతాడు?
1: హౌ కెన్ ఈ సచ్ ఎ పర్సన్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ?
0: కనుకనే పాప ప్రీతి కలగాలంటే దైవ ప్రీతి ముందు సంపాదించుకోవాలి.
1: ఇఫ్ యూ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ కమిటింగ్ సిన్స్, యూ మస్ట్ హావ్ లవ్ ఆఫ్ గాడ్.
0: పాప ప్రీతి మనకు అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ ఆఫ్ గాడ్,
0: పాప ప్రీతి వల్ల సమాజంలో మన గౌరవాన్ని పొందుతాం. ఎట్టి తప్పులు వాడు చేయడు.
1: ఓన్లీ త్రూ లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్ అండ్ త్రూ ఫియర్ ఆఫ్ సిన్
0: ఈ మొరాలిటీ స్వరూపమే ముమ్మూర్తి స్వరూపము.
1: This is real trinity.
0: ఇలాంటి ముమ్మూర్తి స్వరూపమే త్రికరణ శుద్ధి అన్నారు.
1: This trinity and these three aspects.
0: త్రికరణ శుద్ధితో మనం చేసినటువంటి పూజలే మానవత్వంతో దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: All the types of worship offered with purity of all these three items, you can reach divinity.
0: కనుక మనము ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ లవ్.
0: ఏ దేశం వారైనా, ఏ తెగ వారైనా, ఏ మతం వారైనా, ఏ యొక్క సాంప్రదాయం సంబంధించిన వారైనా,
1: టు విచ్ అవర్ కంట్రీ వన్ బిలాంగ్స్, టు విచ్ అవర్ క్యాస్ట్ వన్ బిలాంగ్స్, టు విచ్ అవర్ ట్రెడిషన్ వన్ హ్యాస్,
0: అందరికీ ప్రేమ ఒక్కటే.
1: బట్ లవ్ ఇస్ కామన్ ఫర్ ఆల్.
0: ఏ మతం వారు కూడా ప్రేమను ధిక్కరించమని చెప్పరు.
1: నో రిలీజియన్ డిక్లర్స్ దట్ వన్ షుడ్
0: ఏ దేశం వారి కానీ ప్రేమను ఉల్లంఘించమని చెప్పరు.
1: నో కంట్రీ కెన్ ప్రీచ్ దట్ షుడ్ నాట్ హ్యావ్ లవ్.
0: ఏ తెగ వారు కూడా ప్రేమను తిరస్కరించమని చెప్పరు.
1: నో కాస్ట్ కెన్ సే దట్ లవ్.
0: ప్రేమని లేకపోతే జీవితమే లేదు.
1: వితౌట్ లవ్ దెర్ ఇస్ నో లైఫ్.
0: కాబట్టి ఈ ప్రేమ చేతిని మీరందరూ ఇక్కడ చేరవండి.
1: యూ హ్యావ్ కమ్ టుగెదర్ హియర్ ఓన్లీ బై లవ్.
0: కనుక ఈ ప్రేమను మనం బలపరచుకోవాలి.
1: స్ట్రెంగ్తన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమని మీకు దైవము.
1: దిస్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. కనుక మీరు ప్రేమతో దైవత్వాన్ని, ఏ నామం మీకు ఇష్టమో, ఏ రూపం మీకు ఇష్టమో, ఏ యొక్క దీనిలో మీరు మార్గం మీకు ఇష్టమో, దానిని మీరు అనుసరిస్తూ పోవడంలో తప్పు లేదు.
1: దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ చూసింగ్ అ పాత్ డిపెండింగ్ అపాన్ యువర్ ఓన్ లైక్స్. త్రూ లవ్ యూ కెన్ రీచ్ దాట్.
0: రమేతీతి రామః, మన హృదయానికి నచ్చినటువంటిదే మనకు ప్రీతి.
1: That which gives you supreme joy to your own heart, that is Rama.
0: కనుక మీరు ఆ యొక్క హృదయాన్ని అనుసరించుకుంటూ, ఆ హృదయ ప్రేమను మీరు అందుకుంటూ, ఆ హృదయ ప్రేమలోనే మీరు లగ్నం కాండి.
1: Follow your heart, develop love in your heart and get merged in that love.
0: ప్రేమ ముదిత మనసు కహో.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
2: दृश्यते वस्तुनि तत्र दोषः वस्तु యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ని ఆశించడు.
3: The one who recognizes the weakness and the defect of an article would not again aspire to have it.
2: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
3: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
2: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
3: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిస్ విజన్, టు హ్యావ్ హిస్ మైండ్ introverted and look into the inner beauties.
2: Manasu chala chanchalamainatundi, drudhamainatundi, pramadhamainatundi.
3: Mind is very strong, fickle and very determined in its approach.
2: Kanukane Arjunudu chanchalampi mana Krishna pramadhi valavadrudam mani prarthinchadu. నాయన, ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిదని నాకును తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
3: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ and very fickle at the same time. Then Lord replied, Arjuna, don't be worried. If you can resort to practice and detachment, you'll be able to control the mind.
2: Gajamu chala balamainatundi.
3: Elephant is very strong and powerful.
2: Chala kruramainatundi kudanu.
3: It can be very cruel also.
2: Ilanti గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
3: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
2: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
3: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
2: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
3: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
2: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
3: ఇట్ వుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
2: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
3: That is the very reason why it has been given the name అశ్వం.
2: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
3: అశ్వం మీన్స్ దట్ ద వన్ విచ్ ఇండల్జెస్ ఇన్ కంటిన్యూస్ వేవరింగ్ ఆఫ్ ద మైండ్.
2: అశ్వత్థ వృక్షము ఉంటారు. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
3: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
2: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
3: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
2: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
3: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
2: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
3: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
2: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
3: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
2: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
3: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
2: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
3: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫికల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
2: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
3: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
2: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
3: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
2: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
3: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
2: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
3: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
2: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
3: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
2: ఇది కేవలము షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
3: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
2: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
3: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
2: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
3: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
2: విష్ణు దేవాలయములో గరుడ శివదేవాలయములో నంది, రామదేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
3: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ, అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ శివ యూ విల్ బి హ్యావ్ ది బుల్ నంది, అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ రామ యూ విల్ బి హ్యావింగ్ హనుమాన్. దిస్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ సీ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్.
2: అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను, దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
3: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్, అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
2: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
3: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
2: తమ లక్ష్యమును తమ ప్రభు పైన మరల్చి దుష్టకల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
3: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
2: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
3: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి ఇట్ అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
2: ధన కనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు, దైవ చింతన చేయడానికి, తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
3: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
2: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaneradu, manchini sweekarinchali kuda.
3: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
2: Dukkhamunu gurtinchinanta matramuna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
3: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
2: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వానికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
3: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
2: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
3: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
2: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
3: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
2: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
3: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
2: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
3: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
2: Elanti ganiga oka manishi maraninchinadu.
3: This may be understood with an example. Let us just take, there is one person who is
2: ee dehanni శ్మశానమునకు తీసుకెళ్లి దీని నిప్పులో పెట్టి భస్మం చేశారు.
3: This body was taken to the cremation ground and it was cremated.
2: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
3: It was buried.
2: ఈ దృశ్యం చూసే సమయంలో చీచి ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
3: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
2: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
3: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
2: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
3: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
2: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
3: దిస్ ఈస్ ఏ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్స్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ షీ గెట్స్ ఏ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
2: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
3: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హీ సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
2: Konni manaviniki tama abhishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugutti idi kudanu oka vairagyanga bhavistuntadu.
3: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
2: Kani ivanni kudanu oka tatkalikamainatundi vairagyamule.
3: All these things may be described as temporary and not permanent type of vairagyam.
2: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
3: Detachment may be described and classified as two types,
2: teevra vairagyamani manda vairagyamu ani.
3: Intense detachment and very dull detachment, not so intense.
2: Edaina oka pani cheddam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
3: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
2: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
3: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
2: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
3: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్.
2: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమిడియట్లీ.
2: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
3: To do good acts and good activities immediately, people do not make such great efforts.
2: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
3: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
2: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
3: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
2: Idi buddhudu nirupinchinatvanti oka raja paata.
3: This is a right royal path which was laid down for all by Buddha.
2: Okkaturi idi sariyainatvanti kaadu. Dehamu nasinchetvantidi. మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి, ఆరుబిడ్డలను త్యజించి, రాజ్యమును కూడా విసర్జించి, తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
3: గౌతమ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
2: మహా చక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
3: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై unfortunate events he had to just become katakapari in the cremation ground.
2: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipune prayanam chestu vellaadu.
3: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
2: Okanati sayankalamu shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
3: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
2: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
3: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
2: దేహము యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
3: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
2: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
3: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
2: thing. Kattelanta vestunnadu paapam.
3: He was putting a little fuel.
2: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
3: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
2: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరికి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
3: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
2: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
3: Then he just said that I thought that this world which is unreal to be real.
2: Mohambuto nayillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamlaintundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
3: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బీ ది రిచెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
2: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
3: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
2: yenatikaina eppatikaina ee deham anetundi kani vastulu anetundi kani vishayam anetundi kani marakunda undavu.
3: any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
2: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కాదు.
3: These changes are not artificial and they are not imagined.
2: ఊహాజనితములు కావు.
3: They are not imaginary either.
2: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వభూమైనటువంటివి ఈ మార్పులు.
3: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
2: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
3: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
2: paamunu vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
3: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
2: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telu paina kaalu pettadu.
3: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
2: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
3: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మే డై.
2: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
3: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
2: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
3: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
2: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపోకు.
3: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
2: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
3: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in their fullness.
2: విత్తనం ఒకటేన ఇదేన ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
3: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
2: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
3: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
2: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
3: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
2: Manchi mutyapu saru machunakunu levu.
3: Garlands of pearls will not be there even for sample.
2: Nelvi bangaru danda medaku ledu.
3: Golden garlands also will not be there round the neck.
2: Ratnalaharamul ranjimpagaledu.
3: The pearls and gems will not be also there.
2: Pachala gellanu potakaledu.
3: The other types of precious stones, garlands also will not be there.
2: Kaladu. Kaladokka mala mee kanthamandu.
3: But then there is one garland, one definitely one garland around your neck.
2: Janma janmala karmalu pogu chesi.
3: The activities and the deeds which you have done over a number of births.
2: కర్మలన్నీ చూచిన కంఠమాల.
3: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
2: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
3: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివన్ టు యూ బై బ్రహ్మ.
2: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
3: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
2: He satyanni gurtinchinatundi vyakti sakarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
3: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
2: Brahmajnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
3: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
2: Itanu vaidehi అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మ జ్ఞానమును వడించినటువంటి వాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో
2: నిరూపించబడింది.
3: పర్సన్స్ హూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్ విల్ టేక్అప్ ఓన్లీ గుడ్ యాక్టివిటీ, గుడ్ డీడ్స్.

0: అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏపీ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును పఠించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: At a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
0: Kunta aalasyanga padaka gadiki vellaadu.
1: He went to the bedroom a little late.
0: Dasa dasilu paadaseva chestu vinjamarlu veestu maharani kudunu prakkana untunnaru.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: జనక గాట్ అస్లీప్.
0: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: Kontha seepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adinijama idinijama ani kekala vestu vachadu.
1: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is this the truth?
0: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth, is that a fact, is this a fact?
0: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్.
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: వశిష్ఠులు కూడా వచ్చి, మహారాజా ఏమి జరిగినది అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికీ వశిష్ఠులు గారు వారి తాత కాదు, అందరికీ అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్ననే వేసుకుంటూ వచ్చారు.
1: మహర్షి వశిష్ఠ ఆల్సో క్వశ్చన్ మహారాజా ది కింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్, వాట్ ఈస్ యువర్ డౌట్, మే ఐ క్లారిఫై. అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్ యూ ఆస్కింగ్, కింగ్ బిగాన్ రిపీటింగ్, ఈజ్ దట్ ట్రూత్, ఈజ్ దిస్ ట్రూత్, ఈజ్ దిస్ అఫాక్ట్, ఈజ్ దట్ అఫాక్ట్.
0: వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి తెలివక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు.
1: మహర్షి వశిష్ఠ బీయింగ్ ఎన్ ఆమ్నిషియంట్ హీ క్లోజ్ హిస్ ఐస్ ఫర్ ఎ వైల్ అండ్ బిగాన్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ది ట్రూత్ బిహైండ్ ది కింగ్స్ బిహేవియర్.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: The king Janaka in his dream saw that he had forfeited his kingdom and he was wandering in a forest.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ.
0: ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
1: హీ వాస్ క్రయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ. హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in their leaves.
0: అయ్యో, ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినా అని అయ్యో.

0: అదని గట్టిగా అరిచాడట. మెలకు వచ్చింది.
1: హీ రియలైజ్ దట్ హీ వాస్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకైట్స్ ఆల్సో. అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్, ఓ వాట్ హాస్ హ్యాపెండ్, ఐఎమ్ హంగ్రీ.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానుపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికి అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలిక పానుపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: మహర్షి వశిష్ఠ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్, ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక, హి సెడ్, కింగ్ జనక, నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నార్ దిస్ ఈస్ ట్రూత్, బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ట్రూత్.
0: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
1: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: స్వప్నంలోనూ నీ ఉన్నావు, జాగ్రత్తలోనా నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టే యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
0: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth that the world is changing and the
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu, idu oka vidhamaina kasarat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
0: ani deeniki sirasasanam gurinchi cheptuntaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
1: This is only an exercise for acquiring some health.
0: తపస్సనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: ఇలాంటి తపస్ సమయమునందు మూడు గుణములు ఉండవు.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamasu kani, rajasu kani, sattvikam kani, moodu pratyekanga manaku kanipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Ittu tapamu okka sthiti yandu moodunu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapasani kodanu cheppavachchu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamulo current varala manam anubhavisthunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity ఫ్యాన్ ఉంటుండాలి. దేర్ ఇస్ అ ఫ్యాన్,
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్, దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్రీజ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లేడ్స్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ దే మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్, యూ గెట్ రియల్ బ్లిస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ రూమ్.
0: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంటు.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి ఇట్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కాని ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే, మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing, a particular door is locked
0: kaani andulo key petti edam vaipun tripite terchukuntundi kudu vaipun tripite moosukuntundi.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
0: దైవం వైపున తిప్పితమే మోక్షము.
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukane manayeva manushyanam karanam bandhamochyam.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagat paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gavinchukuneetundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next, next, next ani pokoddu manam.
1: We should not go on postponing to next day, next day, next day.
0: Oka pendike emaina manam vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే ₹5 టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitham aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: కాలం ఎవరి కోసము ఆగదు.
1: టైమ్ వెయిట్స్ ఫర్ నన్.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.